0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో రీసర్వే పూర్తయిన భూములకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో డ్వాక్రా సంఘాల మహిళల సాధికారత సాంకేతికత వినియోగాన్ని పెంచే లక్ష్యంతో బనగానపల్లి నియోజకవర్గంలో గ్రామ సంఘాల సహాయకులకు అత్యాధునిక 5G స్మార్ట్ ఫోన్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల రికార్డులను డిజిటలైజ్ చేయడం, పొదుపు రుణాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా సమర్థవంతంగా నిర్వహించడం కోసం స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు ప్రవేశ పరీక్షగా నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష నిన్న ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 1,824 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా అందులో 1,790 మంది హాజరయ్యారు, 34 మంది గైరు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అమలైన 100 రోజుల ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రగతి సాధించాయని శాసనమండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు చెందిన 10వ తరగతి టాపర్లుగా నిలిచిన 68 మంది విద్యార్థులను ఆయన ఆధ్వర్యంలో నిన్న ఘనంగా సత్కరించారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో నిన్న ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు ఉంటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:45. వందనా కార్యక్రమం వింటారు. ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించిన భక్తిగీతాన్ని విందాం.

0: వందనా కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ

0: ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని పూడివాడ గ్రామంలో రీసర్వేకి పూర్తయిన భూములకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. భవిష్యత్తులో వివాదాలు లేకుండా భూముల రీసర్వే ద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: భూమి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎప్పుడైతే నూతన ప్రభుత్వం వచ్చిందో మీ అందరి దగ్గరికి కూడా వచ్చి డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెల 2024-25లో మేము గ్రామ సభలు పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం, మీ భూమి సమస్యలు తెలుసుకున్నాం. అవన్నీ కూడా వెంటనే సత్వరంగా పరిష్కరించే విధంగా ఏదైతే ముఖ్యంగా సబ్ డివిజన్లు ఉన్నాయో అందరూ కూడా మన పూర్వీకులు వచ్చినప్పుడు మన అన్నదమ్ములన్నీ ఒకే రకంగా పెట్టుకుంటాం, ఒకే సబ్ డివిజన్ చేయకుండా ఉంటాం కాబట్టి అది కూడా చేయాలనే లక్ష్యంతో అంటే ఒక పారదర్శకంగా పేద ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటాం. మేము గతంలో ఎన్నికల్లో చెప్పాము, ల్యాండ్ రైటింగ్ రద్దు చేస్తాం, తప్పకుండా చేస్తామని చేశాం.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా శాంతినగర్ ఏలేశ్వరవారిపాలెం బీటీ రోడ్డుతో పాటు ఉప్పలపాడు, మైలవరం, వేంపర గ్రామాల్లో నిర్మించిన కచ్చా రహదారులను ప్రారంభించారు. అనంతరం ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 591 మార్కులు సాధించిన ఝాన్సీ అనే విద్యార్థిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్యాభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారా ఉన్నతమైన మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 253 ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 178 మందికి స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల రికార్డులను డిజిటలీకరణ చేయడం, రుణాలు, ప్రభుత్వ పథకాల వివరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్రమంతా కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ రోజు మీ ఇంట్లో కూర్చొని ప్రతిదీ ఆపరేట్ చేసే కాలానికి వచ్చినారు. మిమ్మల్ని అందరినీ కూడా టెక్నాలజీ మెరిపించాలని ఫోన్లు ఇవ్వడం అయింది. టెక్నాలజీ మారినటువంటి ఫోన్లు ఇస్తా ఉన్నారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. వాటి ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించండి. ఆ మెరుగైన సేవలు 10 మందికి ఉపయోగపడాలి. ఫోన్ తీసుకుంటేనే మనకి ఒకవేళ అర్థం కాకపోతే టెక్నాలజీలో ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళే మనకు టైమింగ్ ఇస్తారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మట్టి సారం, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్పై రైతులకు అధికారులు సూచనలు ఇస్తారని తెలిపారు. సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పిస్తామని, పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై రైతులకు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. వర్షాకాలానికి ముందస్తు సాగునీటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పథకాల అభివృద్ది పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరాన్ని చండీగఢ్ తరహాలో అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నెల్లూరులోని ప్రభుత్వ నగరపాలక సంస్థల ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనకాపల్లి చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 కొత్త రైళ్లను మంజూరు చేయించామని తెలిపారు. అనకాపల్లి తిరుపతి, అనకాపల్లి సోలాపూర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలకు మేలు జరుగుతుందని తెలుపుతూ,
1: అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం, అలాగే 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్ లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్, అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో గానీ అభివృద్ధిలో గానీ భారతదేశంలోనే అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా మాడర్నైజేషన్ అయిపోతుంది, త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో మాడర్నైజేషన్ అయింది.
0: అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 4వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. 1998 డిసెంబర్ 2వ తేదీన ఆస్టేలియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా మే 4వ తేదీన అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలోని అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించడం గొప్ప సేవ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మైదానంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి గవర్నర్ నిన్న ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
5: సరేమా.
4: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
5: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
4: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
6: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: హాట్ సమ్మర్ లో
7: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
3: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
7: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
3: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితులకు వెళ్ళడం.
7: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
3: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
7: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
3: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
7: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
3: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
7: కూల్ టిప్స్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
8: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
9: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
10: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
11: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
10: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
11: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
10: ట్యూన్ చేసావా?
11: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
10: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
11: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
10: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
10: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
10: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
12: నాలో నీకు నచ్చిందేంటి?
13: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
12: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
13: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత.
14: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
15: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పిజి అక్రమ నిల్వలు, నల్లబజార్ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండటంపై నేపాల్

అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఆ పైన ఉదయం 8:30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నాటికి తొలి ఫలితాల ధోరణులు వెలువడే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలాగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు April 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 స్థానాలకు April 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో 2 దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగిన విషయం శ్రోతలకు తెలుసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 సీట్లలో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఈవేళ కౌంటింగ్ జరుగుతోంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో ఉంటుంది. అలాగే సాధారణ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే తొలిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటారు. మైక్రో అబ్జర్వర్ మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి అయి ఉండాలని ఎన్నికల కమిషన్ అంతకుముందు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసినందువల్ల అక్కడ May 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. పశ్చిమ బెంగాల్లో అందువల్ల 293 నియోజకవర్గాల మాత్రమే ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు నిన్న సమీక్షించారు. లెక్కింపు సజావుగా క్రమబద్దంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రాష్టంలో ఈరోజు శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాయి. రాష్టంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్ర పాలిత ప్రాంతంలోని 6 నిర్దేశిత కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ లెక్కింపు ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 294 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంఘం, వేర్ టెక్నాలజీ ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభించనున్నారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి సమన్వయం చేసేందుకు ఈ సింపోజియం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రైవేట్ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, స్టార్టప్లు, సైనిక విభాగాల్లో ఆవిష్కర్తలు ఇందులో పాల్గొంటారు. తమ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు

దర్శించడానికి 280కి పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని భారత సైన్యానికి చెందిన నార్థర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. 46,313 మెట్రిక్ టన్నుల భారతీయ వంట గ్యాస్ సరుకుతో వస్తున్న మార్షల్ ఐలాండ్స్ కి చెందిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నెల 13వ తేదీకి ఈ నౌక విశాఖపట్నం చేరుకుంటుంది. మరోపక్క జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలు పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత నిన్న మొదటిసారిగా సమావేశమవుతూ ఒపెక్ ప్లస్ వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలిగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్ లో ప్రస్తుతం 21 సభ్య దేశాలున్నాయి. పశ్చిమాసియాలో కాల్ముల విరమణ ఒప్పందం ఒత్తిడిలో ఉన్నప్పటికీ వివాదాన్ని ముగించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన రోడ్ మ్యాప్లోని కీలక అంశాలను అమెరికా తిరస్కరించడంతో రెండు దేశాల మధ్య ప్రతిష్ట మన కొనసాగుతోంది. యుద్దాన్ని ముగించే లక్ష్యంతో టెహరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల ప్రణాళికపై అమెరికా స్పందించిందని, ప్రస్తుతం ఆ ప్రతిస్పందనను సమీక్షిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి తెలియజేశారు. అయితే తాను ఆ ప్రతిపాదన పరిశీలించాని, అది ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా రతన్పూర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మరణించారు, 1 తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణనష్టం పట్ల ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోతిహారి నుండి ముజఫర్పూర్ వైపు వేగంగా వెడుతున్న మారుతి స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతం తమ భూభాగమని ఖాట్మండు వాదిస్తోంది. తీర్థయాత్ర కోసం రౌట్ ఖరారు చేసే ముందు నేపాల్ను సంప్రదించలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే లిపులేఖ్ తమదేనని మన దేశం మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. జూన్ ఆగస్టు మధ్య యాత్ర జరుగుతుందని భారత్ ప్రకటించిన కొద్ది రోజులకే నేపాల్ నుంచి ఈ అభ్యంతరం వ్యక్తమైంది. ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలన్న భారత్, చైనా యోచనపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 28వ శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్

అశ్రద్ధయా, శ్రద్ధ లేకుండా హుతం చేయబడిన హోమమును, దత్తం ఇవ్వబడిన దానమును, తప్తం ఆచరింపబడిన తపహాచ తపస్సును, కృతం చేయబడిన సత్కర్మమును, అసత్ ఇతి అసత్ అంటే అయోగ్యమైనది అని ఉచ్యతే చెప్పబడుచున్నది. ప్రేత్య మరణానంతరం న ఫలప్రదం కాదు. ఇహచ ఈ లోకంలో కూడా నో ఫలప్రదం కాదు.

అర్జున, శాస్త్రంలో ఏముందో తెలియకపోయినా శ్రద్ధతో సత్కర్మ చేస్తే ఫలితం ఉంటుందా ఉండదా అని నువ్వు అడిగావు. దానికి సమాధానం చెబుతూ ఓం తత్సత్ అనే మంత్రోచ్చారణ వల్ల కర్మదోషాలు తొలగుతాయని నేను చెప్పాను. ఆ నియమం శ్రద్ధతో సత్కర్మ చేసేవారికి మాత్రమే అన్వయిస్తుంది. అశ్రద్ధతో హోమం గాని, దానం గాని, తపస్సు గాని, మరి ఏ ఇతర శాస్త్రవిహిత కర్మ కానీ ఆచరిస్తే అది సత్కర్మ కానే కాదు. పెద్దలు దాన్ని అసత్కర్మ అనే అంటారు. అలాంటి అసత్కర్మను ఎంత కష్టపడి చేసినా సరే దానికి పరలోకంలోనూ ప్రయోజనం లేదు, ఇహలోకంలోనూ ప్రయోజనం లేదు. కనుక సాత్విక శ్రద్ధతో సత్కర్మలు చేసిన వారికి మాత్రమే పరమేశ్వర ప్రీతి, తత్వజ్ఞానాధికారము లభిస్తాయని గ్రహించు. ఈ విధంగా తను చేసిన సమస్త సాధనోపాయాల ఉపదేశానికి మంగళాంతంగా భగవానుడు ఓం తత్సత్ అంటూ పరిసమాప్తి చేయబోయి ఇంతలో ఎందుకో ఆగి 28వ శ్లోకంలో అశ్రద్ధతో ఆచరించిన ఏ సాధనైనా సరే అసత్సాధనే అవుతుందని ఉద్ఘోషిస్తూ ఈ సప్తదశాధ్యాయము అనగా 17వ అధ్యాయాన్ని ముగించాడు.

0: నామ సప్తదశాధ్యాయ. శ్రద్ధాత్రయ విభాగయోగము అనే పేరు గల 17వ అధ్యాయము పరిసమాప్తము.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
2: గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
3: Yes, నాకు చాలా ఇష్టం.
2: నెక్స్ట్ 1 డే ఆర్జే అవుతారా?
3: Of course.
2: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
4: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: హాయ్ స్టూడెంట్స్.
4: గుడ్ మార్నింగ్.
5: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
6: Yes, ma'am.
5: చెప్పండి.
6: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
5: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
6: Yes, ma'am.
5: గుడ్ గుడ్.
6: కాఫీ టైం ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
6: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

అందరికీ నమస్కారం, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 7:23 దాటి 35 సెకండ్లు అయిపోయింది సమయం. మనం ఎంట్రీ చేశాం కాఫీ టైం ప్రోగ్రామ్ కి. మరి ముందుగా ఇవాళ మన కాఫీ టైంలో ఒక మంచి పాటతో మీ అందరికీ మోటివేషన్ అలా అందజేద్దాం అనిపించింది. మరి ముందు మీ కోసం అయితే ఒక మంచి పాట వినిపించేస్తున్నాను, కమిటీ కుర్రాళ్ళు చిత్ర నుంచి. మరి వింటూ ఉండండి, ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం.

మరి ఈ పాట ద్వారా మనం అయితే మంచి విషయాన్ని తెలుసుకుందాం కదా. మరి నచ్చి నలుగురిలో నువ్వే నడవాలి అని చెప్పి, మరి ఎలాగా మనం కూడా నలుగురితో కలిసి ముందుకెళ్దాం, ఒంటరి తనాన్ని వదిలేద్దాం. అది నేను ఇవాళ సింపుల్ గా మీ అందరికి ఇచ్చేసిన చిన్న మోటివేషన్ ఈ సాంగ్ తో. మరి ఈరోజు స్పెషల్స్ చాలా ఉన్నాయి. మనం ముందుగా అయితే ఒక గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకుందాం. మరి ఇంతకీ ఎవరు ఆయన అంటే, కర్ణాటక సంగీత ప్రపంచంలో అనేక మంది ఉన్నారన్నమాట, గొప్ప గొప్ప వాగ్గేయకారులు, అలాగే గొప్ప పండితులున్నారు, రచయితలున్నారు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా మంది ఉన్నారు, కానీ మనం ఎప్పటికీ మరవలేని సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజు గారి జయంతి అన్నమాట ఈరోజు. మరి ఆయన సంగీత త్రిమూర్తుల్లో ఒకరు అని చెప్పుకున్నాం కదా, మరి వారెవరు అంటే శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితార్ గారు, అలాగే త్యాగరాజు గారు. మరి వీరందరూ కలిసి సంగీత త్రయం అని కూడా అంటూ ఉంటాం మనం. అయితే వారిలో ఒకరే శ్రీ త్యాగరాజు గారు. మరి ఆయన జయంతి ఈరోజు అన్నమాట. 1767 మే 4 ఆయన జన్మించారు. అసలు పేరు త్యాగబ్రహ్మం. మరి రామబ్రహ్మం సీతమ్మ అనే దంపతులకి కొడుకుగా జన్మించారన్నమాట ఆయన. నాదోపాసన ద్వారా సంగీతంతోనే భగవంతుని తెలుసుకోవచ్చు అని నిరూపించిన వాగ్గేయకారుడే శ్రీ త్యాగరాజు గారు. వేలాది కీర్తనలు రచించి వాటిలో అన్ని కూడా చాలా వరకు శ్రీరామచంద్రునిపై రచించిన గొప్ప రామభక్తుడు త్యాగరాజస్వామి వారు. మరి ఆయన రచించిన వాటన్నిటిలో కూడా మేలిముత్యాల లాంటి కృతులు కొన్ని ఉన్నాయి, వాటిల్ని పంచరత్న కృతులు అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. మరి అవి అత్యంత ప్రసిద్ధి చెందిన పంచరత్న కృతులుగా అనేక భాషల్లో వాళ్ళందరూ కూడా నేర్చుకొని పాడటం కూడా జరుగుతుంది ఇప్పటికీ కూడా. మరి త్యాగరాజస్వామి వారు తన జీవితంలో సుమారు 700 కీర్తనలు అలాగే 24,000 కృతులు రచించారట. మరి ఆ ప్రభావమే కర్ణాటక సంగీతాన్ని ప్రపంచం గుర్తింపుగా వచ్చేలాగా చేయగలిగింది. మరి త్యాగరాజస్వామి వారి ఆ కీర్తనను మనం అలా నేరుగా వినకపోయినా మరి అలాగా ఒక సినిమా పాట ద్వారా అయితే వినేద్దాం. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి పాట వినిపించేస్తున్నాను, సీతారామయ్య గారి మనవరాలు చిత్రనేజీ.

మరి ఇప్పుడు మీరు విన్న ఈ పాట సాధించేనే అనే ఒక పంచరత్న కృతిలోని ఒక చిన్న బిట్ అన్నమాట. మరి అదే ఆ చిన్న బిట్ని వీళ్ళు ఈ పాటలో పెట్టారనమాట. సో అది విషయం. మరి త్యాగరాజస్వామి వారి ఆ కృతిని మనం ఇండైరెక్ట్గా అలా వినేసాం కదా. మరి ఇంకా ఈరోజు స్పెషల్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు చాలా మందిని మనం అలా అలా విష్ చేద్దాం అండ్ గుర్తు చేసుకుందాం కూడా. మరి 2000s నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మనందరినీ అలరించిన మన అందాల నటి మణి అనమాట త్రిష గారి బర్త్డే ఈరోజు. సో త్రిష గారు అనగానే నాకు వర్షమే గుర్తొస్తుంది, ఎందుకంటే ఆవిడ వర్షం అనగానే ఆ హీరోయిన్ అలా గుర్తొచ్చేలాగా మంచి కంటెంట్ అట్లా మనకి తీసుకొచ్చారు అనమాట. సో వర్షం సినిమా గుర్తురాగానే లేకపోతే వర్షం పడగానే మనకు గుర్తొచ్చే పాట ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన అంటూ పాడుకుంటూ ఉంటాం. మరి ఇలాగ పాడుకుంటున్నాం అంటే మరి అంత మనల్ని మెస్మరైజ్ చేసేసారు కదా. సో అట్లాగా అనేక చిత్రాలతో మనందరినీ మెస్మరైజ్ చేస్తూ అలరించి నటించిన త్రిష గారి బర్త్డే కాబట్టి మరి ఆవిడకి డెడికేట్ చేస్తూ మంచి సాంగ్ వినిపించేస్తాను మీ అందరికీ. అండ్ ఈరోజు మరొక కామిక్ విలన్ అనమాట క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివప్రసాద్ గారి బర్త్డే కూడా ఈరోజు. మరి ఆయన 1983 నుంచే ఆయన జర్నీని అలా స్టార్ట్ చేసేసారు ఖైదీ సినిమాతో. ఇక ఆ తర్వాత సౌఖ్య మూవీ వరకు కూడా మనకి అనేక సినిమాల్లో కనిపించారనమాట. మరి ఈయన కూడా మనం అలా విష్ చేసేద్దాం. మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీ ఇద్దరికి కూడా. అండ్ త్రిష గారి బర్త్డే సందర్భంగా ఇలాగే శివప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా మంచి సాంగ్లు వినిపించేస్తున్నాను. అండ్ ఈరోజు మరొక గొప్ప డైరెక్టర్ని మనం గుర్తు చేసుకుందాం. మరింతకీ ఆయన ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు సినీ దర్శకులు అనమాట దాసరి నారాయణరావు గారు. మరి దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడుకోవాలి అని అంటే మరి ఎన్నో చిత్రాలతో మన తెలుగులో మనందరినీ అలరించారు. అలాగే అత్యధిక చిత్రాల దర్శకునిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ని కూడా అందుకున్నారనమాట. మరి తెలుగులో 150 పైగా చిత్రాలకు దర్శకునిగా వహించారు. అలాగే 53 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే 250 పైగా చిత్రాలకు గీత రచయితగా మాటల రచయితగా కూడా పనిచేశారు. అంతేకాదు మరికొన్ని చిత్రాల్లో తెలుగు తమిళ్ కన్నడ ఇలా వివిధ భాషల్లో చిత్రాల్లో మనకి నటుడిగా కూడా కనిపించారు దాసరి నారాయణరావు గారు. మరి ఇలాగా అనేక పాత్రల్లో సినీ రంగానికి సేవలు అందించారు. తాతామనుడు చిత్రం ద్వారా దర్శకునిగా అడుగుపెట్టి స్వర్గం నరకం మేఘ సందేశం మామగారు ఇలాంటి అనేక చిత్రాలకు నంది అవార్డ్స్ ను కూడా అందుకున్నారు. ఇక ఆ తర్వాత ఇతర అవార్డ్స్ ను కూడా అందుకున్నారు. మొత్తం 21 అవార్డ్స్ ని పొందారు దాసరి గారు. మరి అలాగా May 30 2017 మరణించారనమాట. మరి ఆయన కూడా గుర్తు చేసుకుందాం. ఇప్పుడైతే మంచి పాట మీకు వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి. పౌర్ణమి చిత్ర నుంచి చిత్ర గారు పాడిన పాట విందాం.

వింటున్నారు వివిధ భారతి 101.3లో కాఫీ టైం చందనతో కలిసి. మరి ఈ రోజు ఒక ముఖ్యమైన స్పెషల్ డే ఉందన్నమాట. మన ఇండియాలో మనం సెలబ్రేట్ చేసుకునేది అదే కోల్ మైనర్స్ డే అన్నమాట, అంటే బొగ్గు గనుల దినోత్సవం. సో బొగ్గు గని శాఖ వారి యొక్క దినోత్సవం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో ముఖ్యమైన వనరుల్లో ఒకటి ఈ బొగ్గు. మరి దాన్ని తవ్వి తీసే ఆ కార్మికులు ఉంటారు కదా, మరి వాళ్లే బొగ్గు కార్మికులు. సో వాళ్ళకి సంబంధించిందే ఈ డే అన్నమాట. మరి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కూడా మే 4వ తేదీన ఈ బొగ్గు కార్మికుల దినోత్సవాన్ని అయితే మనం జరుపుకుంటూ ఉంటాం. మరి భూమి లోపల, అంటే భూమి లోపల కొన్ని వందల అడుగుల లోతులో కష్టపడి పనిచేస్తూ మన దేశానికి అవసరమైన ముఖ్య వనరులైన ఈ బొగ్గుని మనకి అందజేస్తున్నారు కదా, మరి వారందరి పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. మరి విద్యుత్ అలాగే పరిశ్రమలు ఈ రెండు కరెక్ట్గా పనిచేయాలి అన్న మనకి ముఖ్యమైన వనరు ఏంటి కావాల్సింది అని అంటే ఈ బొగ్గే అన్నమాట. కఠిన పరిస్థితులైనా సరే వాటిని ఎదుర్కొంటూ అక్కడ కింద భూమి లోపల జరిగే ప్రమాదాలను ఎదుర్కొంటూ పనిచేసే ప్రతి బొగ్గు కార్మికుని గౌరవిస్తూ ఈ బొగ్గు గని కార్మికుల ప్రత్యేక దినోత్సవాన్ని అయితే మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని స్పెషల్స్ ఒక స్మాల్ బ్రేక్ తర్వాత, ఒక మంచి పాట తర్వాత. మరి వింటూ ఉండండి కాఫీ టైం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు

మంచి సాంగ్ అయితే వినేశారు వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నుంచి. అండ్ ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఈ రోజు. మరి అదేంటి అని అంటే ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే అనమాట, అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం. మరి ప్రతి సంవత్సరం కూడా మే 4వ తేదీ ఈ అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. మరి అగ్ని ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం. అండ్ మనం చూస్తూ ఉంటే గనక ఎన్ని జరుగుతున్నాయో మనకి ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే గనక సంవత్సరానికి సుమారు కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నాయన్నమాట. సో అలాగా మనం గనక ఈ అగ్ని ప్రమాదాలకి అప్రమత్తం అవ్వకపోతే ఆ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అగ్నిమాపక సిబ్బంది యొక్క వారి యొక్క గుర్తింపుని అందరికీ తెలియజేయడం, అండ్ అంతేకాకుండా ఈ అగ్ని ప్రమాదాలపైన అవగాహన కల్పించడం, ఈ రెండు కూడా ముఖ్య ఉద్దేశంగా ఈ డే అయితే జరుపుతూ ఉంటారన్నమాట. మరి ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలని అసలు ఎలా రక్షించుకోవాలి అంటే అలర్ట్ అవ్వాలన్నమాట. సో ఇన్ కేస్ మనకి పంచభూతాల్లో వేరే ఏవైనా సరే మనం వాటిని ఇచ్చేయచ్చు, కానీ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రం కొంచెం అలర్ట్ అవ్వకపోతే, ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే ఆ నష్టం నష్టంగానే ఉంటుందన్నమాట. మనకి అది తర్వాత మనం దాన్ని పూడ్చుకోలేం ఆ నష్టాన్ని. సో అలా జరుగుతుంది కాబట్టి మనం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ విషయం మనకి అందరికీ గుర్తు చేస్తూ అగ్నిమాపక సిబ్బంది యొక్క ఆ బృందం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈ ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుందాం. మరి మనం ఏం చేయాలి అని అంటే ఇమీడియట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరుగుతుంది అని అంటే ఇమీడియట్గా మనం మన వంతు సహాయం చేయగలగాలి. అక్కడ ఉన్నది ఎవరు ఏంటి అవన్నీ పక్కన పెట్టేసి మనం వీలవుతుందా లేదా మనం హెల్ప్ చేయడానికి అనే విషయాన్ని ఆలోచించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. అండ్ మనకి మనం కూడా రక్షించుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డింగ్, ఏదైనా వెహికల్ ఇలాగా మనకి కాలిపోవటం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం. అలాంటప్పుడు ఇమీడియట్గా మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ యాక్షన్ అది చేయాలి. అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కాలవడం స్టార్ట్ అయింది, లేకపోతే ఎవరికన్నా డ్రెస్ కానీ ఎలాగ కాలడం స్టార్ట్ అయింది, మీ చుట్టూ ఏది ఉంది అనేదాన్ని గమనించుకొని ఇమీడియట్గా ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేయాలి. సో అది మనం చేయాల్సిన రెండో యాక్షన్. ఈ రెండో ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే ఏ చోటైనా సరే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎంతో కొంత నష్టాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకా మరి కాఫీ టైంకి ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ ఆనందించండి వివిధ భారతి 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నమ్మక ద్రోహి, చీటర్. కమ్ ఆన్ గైస్.
1: ఎంతదరా నన్ను బాయ్కట్ చేస్తున్నారు, నాలుగు పిజ్జాలు బర్గర్స్ తింటే తప్ప.
0: సో గర్ల్స్ అండ్ బాయ్స్, సుగ్నేష్ ఇస్ బ్యాక్ అగైన్ యాజ్ అవర్ సిపిఎల్.
2: సిపిఎల్ సిపిఎల్ సిపిఎల్ సిపిఎల్
3: హ్యాపీ.
1: దత్తు తీసుకోండి సార్, నన్ను దత్తు తీసేసుకోండి సార్.
3: ఓర్ని నా తీసుకెళ్ళిపోయా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలోని నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పథకాల అభివృద్ది పనులను చేపట్టామని పట్టణ

మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 253 ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనకాపల్లి చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 కొత్త రైళ్లను మంజూరు చేయించామని తెలిపారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్టాల్లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి వినూత్నంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్లు ఎంతో దోహదం చేస్తున్నాయని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవం తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో నిన్న ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడి

0: తో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
0: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
0: కూల్ టిప్స్.

మరి హాట్ సమ్మర్ లో కూల్ టిప్స్ తెలుసుకుంటూ మనం అలా ఎంటర్ ఇచ్చేసాం కదా. మరి 8:06 దాటి 48 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి వాళ్ళు మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో బయట రేట్లు ఎలా ఉన్నాయి తెలుసా? పర్వాలేదు అనిపిస్తున్నాయి. అంటే సమ్మర్ కష్టాల్లో ఈ రేట్లు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఇవాళ చూస్తే కనుక పెట్రోల్ 109.21 రూపాయలు మాత్రమే ఉంది ఒక లీటర్ పెట్రోల్. అలాగే డీజిల్ వచ్చేసి 97.07 రూపాయలు ఉందన్నమాట. మరి నిన్నటికి వాళ్ళకి గమనిస్తే కాస్త అలా అలా కొంచెం చేంజెస్ వచ్చినట్టే అనిపించింది. మరి ఇంకా గోల్డ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒక మంచి పాట అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఇప్పుడు మీకోసం వినిపించేస్తున్నాను శాకుంతల మూవీ నుంచి మంచి పాట, రమ్య బెహ్రా వాయిస్లో వింటూ ఆనందించండి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: Can you feel her? Is your heart speaking to her?

వింటున్నారు విత్ భారతి 101.3. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం కదా, మరి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా. ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర వచ్చేసి 15,092 రూపాయలుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము 13,834 రూపాయలుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చేసి 11,319 రూపాయలు ఉందన్నమాట. ఇది బంగారం ధర అయితే. ఇక వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి 269 రూపాయల 90 పైసలు ఉంది. అలాగే కిలో వెండి వచ్చేసి 269,900 రూపాయలు ఉందన్నమాట. మరి ఇవి బంగారం వెండి ధరలు అయితే. మరి ఇంకా వెదర్ ఎలా ఉంది, మన సూర్య పరిస్థితి ఏంటి, బయట ఎట్లా ఉంది, మేఘాన వర్షాన ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇంకొక మంచి పాట తర్వాత. మరి వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: జీర్ణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వింటున్నారు వివిధ భారతి 101.3 లో గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఎగ్జాక్ట్లీ 8:30 33 సెకండ్స్ కూడా అయిపోయింది టైం అయితే. మరి వెదర్ ఎలా ఉంది బయట? ప్రస్తుతానికి అయితే సూర్య అలానే ఉన్నాడు అనమాట. మరి చూస్తే గనక ఈరోజు టెంపరేచర్ ఎలా ఉంది అని అంటే మనకి 32 డిగ్రీలు ఉంది ప్రస్తుతానికి. మన విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా 32 డిగ్రీలు ఉందన్నమాట. కానీ మధ్యాహ్నం 12 దాటిన దగ్గర నుంచి అది 40 దాకా వెళ్ళచ్చు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈలోపు మనం ఏం చేయాలి? వీలైతే మనతో పాటు కొన్ని తీసుకువెళ్ళాలి, సన్స్క్రీన్, గొడుగు, టోపీ ఇలాంటివి ఏమైనా. అమ్మాయిలు మీరైతే స్కార్ఫ్ వాడేయండి చక్కగా.

హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ చున్నీ కూడా యూజ్ చేయొచ్చు మాట్లాడుకుంటూ పోతే. సో ఇట్లాగా మనం చాలా యూజ్ చేయొచ్చు. అసలు ఇవన్నీ కూడా మనల్ని జస్ట్ ప్రొటెక్ట్ చేస్తాయి ఇన్ కేస్ ఒకవేళ సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఎవరికైనా నీరసంగా ఉంది మన చుట్టూ, లేదా మనకే ఎవరికో ఎందుకు మనకే నీరసంగా రావచ్చు, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి రావచ్చు. మరి వాటి కోసం మనం ఏం చేయాలి? మనతో పాటు ఉప్పు, పంచదార లేదా ఓఆర్ఎస్ ఈ రెండు కలిపి ఏదే ఏమైనా సరే మనం తీసుకెళ్ళాలన్నమాట. వీలైతే మనం మజ్జిగ తాగడం, అలాగే మన వాటర్ బాటిల్ ఒకటి మనతో పాటు క్యారీ చేయడం, అందులో కొన్ని సబ్జా గింజలు లేదా కొంచెం ఎండు ద్రాక్ష లేకపోతే ఎండు ఖర్జూరం ఇలాంటివన్నీ మన బాటిల్లో వేసేసుకొని వాటర్ బాటిల్లో వాటర్ని తీసుకువెళ్ళటం. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి ఇమ్యూజ్ వాటర్ లాగా అవుతాయి అన్నమాట. సో అవి మనం తాగుతూ ఉంటే మన బాడీకి ఆటోమేటిక్గా నీరసం రాకుండా ఉంటుంది ఈ ఎండాకాలంలో. మరి జాగ్రత్తలు తీసుకోండి. మరి ప్రస్తుతానికైతే సూర్య కొంచెం పర్లేదు అనిపించాడు కాబట్టి మరి నెక్స్ట్ మధ్యాహ్నం అయ్యేసరికి ఆటోమేటిక్గా తన ప్రతాపాన్ని చూపిస్తాడు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉందాం. అండ్ ఇంకా మరి ఈరోజు ఏం తెలుసుకుందాం మన గుడ్ మార్నింగ్ విజయవాడలో అంటే, ఇప్పుడు మన సమ్మర్ వచ్చేసింది, చాలామంది ఏం చేస్తారు ఈ సమ్మర్కి మనం ఎలా అయినా మనం టర్న్ ఓవర్ అయిపోవాలి, మనం మనలో చేంజ్ ఓవర్ వచ్చేయాలి అని చెప్పేసి చాలామంది డైట్, ఎక్సర్సైజ్లు, యోగాలు అన్నిటి మీద పడతారు. కానీ అసలైంది ఫుడ్, దాన్ని మర్చిపోతారనమాట. ఇన్ని చేసినా సరే ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోతే అది మనం ఎంత చేసినా వృధానే. అయితే హెల్త్ కేర్ తీసుకునే విషయంలో, ఆహారం విషయంలో మాత్రకు కొన్ని మనకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. చాలామంది కాల్షియం అనగానే పాలు తాగాలి లేకపోతే పెరుగు తినాలి ఇలా మాత్రమే అనుకుంటుంటారు. నిజానికి ఇవి మనకి బాగా ఇంట్లో దొరికే పదార్థాలే, కానీ ఇవి మాత్రమే అంటే డైలీ నీడ్స్లో ఇవి మనకి ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం డైలీ ఉపయోగించేవే అయినా సరే. కానీ వీటికి బదులుగా మన ఇంట్లో మనకి దొరుకుతూ ఉండే మరికొన్ని పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట. మనకి పాలకి బదులుగా, పెరుగుకి బదులుగా తీసుకోదగినవి కొన్ని ఉన్నాయి. మరి వాటి గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఇలా ఒక మంచి పాట అయితే వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి. గుడ్ మార్నింగ్ విజయవాడలో. అత్తారింటికి దారేది సినిమా నుంచి డిఎస్పీ గారి కంపోజిషన్లో డిఎస్పీ గారే పాడిన పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

భర్త మహాశైలకు విజ్ఞప్తి. సినిమా నుంచి సాంగ్ అది వినేశారు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి నేను ఇందాక చెప్తున్నావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా కాల్షియం ఫుడ్ మనం తీసుకుందాం అని అనుకున్నప్పుడు చాలా మంది పాలనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఒక గ్లాస్ పాలతో సమానంగా మన శరీరానికి కాల్షియం ఇచ్చే మరిన్ని ఆహార పదార్థాలు మన ఇంట్లోనూ మనకి దొరుకుతాయి. ఇన్ కేస్ మీరు పాలు లేనప్పుడు, పాలు తాగలేనప్పుడు ఈ ఆహార పదార్థాలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో వాటిల్లో ముఖ్యమైనవి, అతి చిన్నగా ఉండేవి, మనకి మన ఇంట్లో దొరికేవి నువ్వులు. మరి ఒక చెంచా నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటుందో తెలుసా? ఒక కేవలం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తింటే మనకి 85 నుంచి 90 గ్రాముల కాల్షియం వస్తుంది మన శరీరానికి. అలాగే టోఫో అన్నమాట, 100 గ్రాములు రాగి. మన ఈ రాగి పిండి కానీ మన రాగుల్ని మనకి చిరుధాన్యాలలాగా మనం తింటూ ఉంటాం చూసారా, మొలకలు వచ్చేటట్టు చేసుకొని. సో అట్లా తింటే కానీ ఏదైనా సరే ఎలా తిన్నా సరే ఒక 100 గ్రాములు రాగిలో మనకి 350 నుంచి 400 గ్రాముల కాల్షియం లభిస్తుంది. అలాగే మన బ్లడ్లో ఉన్న షుగర్ కంటెంట్ని కూడా తగ్గించే గుణం ఈ రాగికి ఉందన్నమాట. అంటే రాగిల పిండి కానీ రాగి గింజలు కానీ వీటన్నిటికీ సో ఉందన్నమాట. అండ్ అలాగే చేపలు, వాటిల్లో సారడైన్ అని ఒక రకమైన చేప ఉందన్నమాట. మరి వీటిల్లో ఈ రకం చేపల్లో మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆ చేప మాంసాన్ని ఒక 100 గ్రాములు తీసుకుంటే అందులో మీకు 350 మిల్లీగ్రాముల కాల్షియంతో పాటు ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఇవన్నీ కూడా కాంబో ఆఫర్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. అది సంగతి. అండ్ ఇంకా చియా సీడ్స్ మనం ఈ ఎండాకాలంలో కూడా తీసుకోవాల్సిన వాటిల్లో ఇది చాలా ముఖ్యమైనది. మరి వీటిల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక 2 స్పూన్స్ ఈ చియా సీడ్స్ని కనుక వాటర్లో కలుపుకొని తాగడం లేదా నానపెట్టుకొని మీరు తింటాం ఇలా ఏదన్నా చేస్తే కనుక మీకు 180 మిల్లీగ్రాముల కాల్షియం వస్తుంది అన్నమాట. మరి దాంతోపాటు ఫైబర్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా కాంబోలో మీకు ఆఫర్గా వచ్చేస్తాయి. అది సంగతి. అండ్ ఇంకా బాదం, మనందరం కూడా చాలా ఇష్టంగా తినే వాటిల్లో బాదం కూడా ఒకటి. మరి ఈ బాదం ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాములు కనుక మీరు తిన్నారు అనుకోండి, రోజు 100 గ్రాములు తినడం కష్టమే, ఆ 100 గ్రాములని డివైడ్ చేసుకోవాలి. ఒక 3 గింజలు 4 గింజలు అలా బాదం గింజల్ని మనం తింటూ ఉంటే గనక మీకు ఆ బాదంలో 250 మిల్లీగ్రాముల కాల్షియం అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు హెల్తీ ఫ్యాట్ మన బాడీకి చేరుతుంది. అంతేకాదు మనకి విటమిన్ ఈ కూడా మనకి బాదం గింజల నుంచి వస్తుంది అన్నమాట. అంటే మనం బాదం తినలేనప్పుడు బాదం ఆయిల్ అయినా మన వంటకాల్లో వాడుకోవచ్చు. అది విషయం. ఇంకా మనం మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. ఈలోపక ఒక మంచి పాట వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: తేజ్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు. అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో చివరిగా ఏం తెలుసుకుందాం, మరి మనకి కాల్షియం అనగానే పాలు గుర్తొస్తాయి, అలాగే చక్కగా పౌష్టిక ఆహారం కావాలి అన్నప్పుడు పెరుగు తీసుకుంటారు చాలా మంది. మనకి చక్కగా ప్రోబయాటిక్ లాగా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మరి పెరుగు కాల్షియం ఫుడ్ అనుకుంటారు. కాకపోతే నిజానికి కాల్షియం ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. మజ్జిగలో ఉన్నంత కాల్షియం కన్నా మనకి పెరుగులో తక్కువ ఉంటుంది అన్నమాట. మరి నిజానికి ఇదొక ప్రోబయాటిక్ ఫుడ్ అన్నమాట. పెరుగుతో సమానంగా మన శరీరానికి లభించే ప్రోబయాటిక్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే క్యాబేజ్. సో చిన్న చిన్న ముక్కలుగా మనం క్యాబేజ్ని కట్ చేసుకొని దాన్ని మనం ఆహార పదార్థంగా వండుకొని తింటే కనుక అందులో మనకి లాక్టోబయాసిస్ అనే ఒక మంచి గట్ బ్యాక్టీరియా పెరిగే మనకి పదార్థం అనేది శరీరానికి చేకూరుతుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సోయాబీన్స్. అండ్ వీటిల్ని మనం ఎలా తినాలంటే 8 గంటల పాటు నానబెట్టి తినాలట. దీనివల్ల మనకి చక్కగా మన శరీరానికి ప్రోబయాటిక్స్ అనేవి తయారవుతాయి మన శరీరంలో. అండ్ ఆ తర్వాత మజ్జిగ. నిజానికి పెరుగు తినలేని వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోండి. శుభ్రంగా పెరుగు కన్నా కూడా చాలా సులభంగా జీర్ణమవుతుంది, మంచి గట్ బ్యాక్టీరియా కూడా మన శరీరానికి అందిస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఊరగాయలు. అసలు మనం సమ్మర్లో ఈ పచ్చళ్ళ జోలికి వెళ్లకుండా ఉండగలమా? ఉండలేము. ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, చింతకాయ, గోంగూర, టమాటా, పండుమిర్చి చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల పచ్చళ్ళు మనం పెడతాం ఈ సమ్మర్ అంతా కూడా. మరి ఇలాగ మనం పెట్టే ఈ ఊరగాయలు అనేవి సహజంగా ఫెర్మెంట్ అవుతాయి కాబట్టి ఇవే మనకి శరీరానికి ప్రోబయాటిక్గా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ వీటన్నిటితో పాటు ఫ్రెష్ పన్నీర్, అంటే అప్పటికప్పుడు తయారు చేయబడిన పన్నీర్, దీనిలో కూడా మనకి ప్రోబయాటిక్స్ లభిస్తాయి. అండ్ వీటన్నిటికన్నా ది బెస్ట్ హ్యాపీ, హెల్దీ, ప్లెజెంట్, పీస్ఫుల్, ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు ఈ పేర్లన్నీ కూడా. అటువంటి ఒక మంచి పదార్థం ఉంది ఆహార పదార్థం. మన పెద్దల మాట, ఏ మూట ఈ మూట, చద్దన్నం మూట అంటాం కదా, సో అదనమాట. మరి అలాగా చద్దన్నం తింటే అట చక్కగా ప్రోబయాటిక్స్తో పాటు శరీరానికి శక్తి, అలాగే మన శరీరంలో ఉన్న ఇతర బ్యాక్టీరియా ఉంటాయి కదా అవన్నీ కూడా పోవటం, ఇవన్నీ జరుగుతాయి. అసలు చద్దన్నం ఎలాగ మనం రెడీ చేస్తాం, పెరుగు, అన్నం, ఉల్లిపాయ, మిర్చి ఇవన్నీ కూడా కలిపి రాత్రంతా నానబెట్టేసి ఉదయాన్నే తింటూ ఉంటారు కదా. మరి వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఇవన్నీ వీటన్నిటిలో ఉండే మనకి విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిసిపోయి ఒక ప్రోబయాటిక్గా ఫామ్ అయిపోయి మన శరీరానికి చక్కటి శక్తిని ఇస్తాయి అన్నమాట. మరి ఈ విధంగా మనం మన శరీరాన్ని హెల్దీగా మార్చుకోవాలి అని అంటే మన ఇంట్లో డైలీ దొరికే పాలు, పెరుగు మాత్రమే డైలీ రొటీన్లో భాగంగా కాకుండా మన డైలీ బేసిస్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా మార్చుకుంటూ తినాలన్నమాట. సో దానివల్ల మన శరీరానికి శక్తి కరెక్ట్గా చేకూరుతుంది, మనం హెల్దీగా కూడా ఉంటాం. అది మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే మంచి విషయాన్ని మీతో షేర్ చేసేసాను కాబట్టి నెక్స్ట్ జోరుగా హుషారుగా కలుద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా శాంతినగర్, ఏలేశ్వర వారిపాలెం బీటీ రోడ్డుతో పాటు ఉప్పలపాడు, మైలవరం, వేంపర గ్రామాల్లో నిర్మించిన కచ్చా రహదారులను ఆయన ప్రారంభించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు పేర్కొన్నారు. మ్యూజిక్ డ్రైన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ చేంజర్ లాంటిదని ఆమె వ్యాఖ్యానించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అమలైన 100 రోజుల ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రగతి సాధించాయని శాసనమండలి

ఏక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్ గెలాక్స్ ఐ రూపొందించిన దృష్టి ఉపగ్రహాన్ని నిన్న కాలిఫోర్నియా నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ తో విజయవంతంగా ప్రయోగించారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, సముద్ర గస్తీ తదితర అంశాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని, భారత అంతరిక్ష యానంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

9:25 అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన జోరుగా హుషారుగాలో మనందరం కూడా నేచర్ దగ్గరికి వెళ్ళి అలా నేచర్ని టచ్ చేసేసి హ్యాపీగా మనం తిరిగి వచ్చేద్దాం ఈ 1 అవర్ పాటు. మరి మనకి కనిపించే ఈ నీరు, నేల, మనందరం చూసే అరణ్యాలు, అలాగే మనకి దొరికే ఖనిజాలు, అలాగే గాలి, మనకి కనపడని గాలి, ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన సంపద, అవునా? మరి ఇవి లేకపోతే మనుషుల యొక్క జీవన మనుగడే అసంభవం. కానీ మనం వీటిని ఏం చేస్తున్నాం? మనకి తెలిసిందే, దుర్వినియోగం అయితే చేస్తున్నాం. కాకపోతే వీటన్నిటి వల్ల కొరత మనకి ఏర్పడింది అనుకోండి, ఫ్యూచర్లో మనకి ఇంకా మనుగడే ఉండదన్నమాట. మరి మన భవిష్యత్ తరాలకి ఎంతో కష్టం కూడా ఉంటుంది, వీటి వల్ల నష్టపోతారు కూడా వాళ్ళు. మరి ఈరోజు మన ప్రకృతి మనకిచ్చే సహజ వనరులు ఎన్నో ఉన్నాయి, మరి వాటి గురించి తెలుసుకుంటూనే వాటిని ఎలా రక్షించుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. మరి ఈ జోరుగా హుషారు గాని ఒక మంచి పాటతో మొదలు పెట్టేస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నీ స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
2: ఓకే.
1: ఈ ఏంటంత త్వరగా వచ్చావు, ఎక్కడ పార్క్ చేసావు?
2: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
1: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరైపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది.
3: చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.
4: అర్థమైంది కదా, చిన్న చిన్న జాగ్రత్తలతో మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం సేవ్ చేసి ఎంతో ఇవ్వచ్చు అన్నమాట. మరి వాటిల్లో మనం ఇవ్వగలిగినవి ఏంటి అని అంటే సహజ వనరులు. అసలు ఈ సహజ వనరులు అంటే ఏంటి? న్యాచురల్ రిసోర్సెస్ అన్నమాట. మరి ప్రకృతి మనకిచ్చిన సంపద, మనం

ఉపయోగించుకుంటున్న ఈ గాలి, నీరు, నేల, అభయారణ్యాలు, ఖనిజాలు, సౌర్యశక్తి ఇవన్నీ కూడా అన్నమాట. మరి ఇవన్నీ కూడా మనకి మన ప్రకృతి ఇచ్చే సహజ సంపద అని చెప్పుకోవాలి. మరి ఎంత మనం ఉపయోగించినా తరగని సంపద కొంత అయితే మనచే కనిపెట్టబడి, అంటే మానవులచే కనిపెట్టబడి తరుగుతున్న సంపద ఇంకొంత ఉంది. మరి ఇంతకీ ఏంటి ఈ సహజ వనరులు, అసలు ఏమేమి ఉన్నాయి అంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఎలాగా అంటే పునరుత్పత్తి అయ్యే సహజ వనరులు కొన్ని ఉంటే, పునరుత్పత్తి కానివి మరికొన్ని ఉన్నాయి. అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు పునరుత్పత్తి అయ్యే వాటిని. మరి ఇవి ఏమేంటివి అని అంటే సూర్యుడి నుండి మనకి వచ్చే సన్లైట్, ఇది మనకి మన భూమి మీద మనం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు కూడా ఈ సన్లైట్ అనేది మనం తీసుకోగలం. అలాగే గాలి, మన ప్రకృతి ఉన్నంత వరకు కూడా, చెట్లు ఉన్నంత వరకు కూడా మనకి ఎలా అయితే ఆక్సిజన్ లభిస్తుందో అలా ఈ గాలి కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ అలాగే నీరు, మరి ఈ భూమిపైన మనకి నేల కన్నా కూడా నీరే ఎక్కువ ఉంటుంది. అలాగా ఈ భూమి ఉన్నంత వరకు మనకి నీరు అనేది ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి సహజ వనరులన్నీ మనం ఎంత ఉపయోగించినా పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి, ఎందుకంటే ఈ జీవన చక్రం అలా కొనసాగుతుంది కాబట్టి. ఇంకా నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, మనచే కనిపెట్టబడి, అంటే మనుషులచే కనిపెట్టబడి మనం విచ్చలివిడిగా ఉపయోగించుకుంటున్న కొన్ని సహజ వనరులు లాంటివి అన్నమాట ఇవి కూడా. సో ఇవేంటంటే పునరుత్పత్తి కాని వనరులు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కోల్ మైనింగ్ గురించి, సో బొగ్గు గనుల గురించి. ఆ బొగ్గు మరి మనమే కదా వందలుగా కిలోమీటర్ల లోతుకి భూమి లోపలికి వెళ్ళి తవ్వి తవ్వి తీసుకుంటున్నాం. అలాగే పెట్రోల్ కూడా, అలాగే కరెంట్, మనవి

శంకర్ మహాదేవన్ గారి వాయిస్ లో మహర్షి సినిమా నుంచి మంచి పాట వినేశారు. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలు. మరి మనుషులకి ఎంతో బాగా ఉపయోగపడుతున్న వనరుల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి ప్రకృతి ఇచ్చిన సహజ వనరులు కొన్ని, మనుషులచే సృష్టించబడినవి మరికొన్ని. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే వ్యవసాయ రంగంలో మనకి బాగా ఉపయోగపడే సహజ వనరులు నీరు, నేల. మరి వీటిని మనం పూర్తిగా మనిషి ఆధారపడిపోయాడనమాట ఈ రెండిటి మీద. ఏ విధంగా అంటే మనిషి మనుగడ ఈ రెండో లేనిదే సాగదు అన్నంత ఇదిగా. సో మరి నిజమే కదా అది. మరి వ్యవసాయ రంగం మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది, మనం ఈనాడు ప్రతి ఒక్క పూట మన చేత్తో మన చేత్తో మనం తినగలుగుతున్నాము అని అంటే దాని వెనుక ఉన్న కష్టం ఈ వ్యవసాయం. మరి ఈ వ్యవసాయం పూర్తిగా దేనిపైన ఆధారపడింది అంటే నీరు, నేల అనే సహజ వనరులపైన. మరి ఎలా అయితే మనం ఈ వ్యవసాయ రంగంలో ఉపయోగించుకుంటున్నామో దాంతోపాటుగా విద్యుత్ మనం ఉపయోగిస్తూ ఉంటాం, అలాగే మనం ఉపయోగించే నీరు, నీటి శక్తి అండ్ అలాగే బొగ్గు, ఇవన్నీ కూడా కీలకమే. మరి మన ఫ్యాక్టరీస్, రకరకాల పరిశ్రమలు మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, మరి వాటిల్లో ముఖ్యంగా ఉండే సహజ వనరులే కాదు వనరులు కూడా ఏంటివి అని అంటే ఖనిజాలు, ఇంధనం, ఇవన్నీ కూడా అన్నమాట. అండ్ అలాగే ప్రతి మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది? అరణ్యాలు. సో అరణ్యాలు అంటే అరణ్యాల్లో ఉండే చెట్ల నుంచి అన్నమాట. మరి ఎన్ని రకాల చెట్లు మనకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి ప్రతి మనిషికి కూడా. అలాగే ఈ వనరులన్నీ కూడా వాతావరణ సమతుల్యతని కాపాడుతున్నాయి అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మనం గనక ఈ వనరుల్ని గమనిస్తే మనకి ఒక ఫిక్స్డ్ లిమిట్లో దొరుకుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీరు తీసుకోండి, కొన్ని వందల క్యూసెక్ల నీరు అలా మనకి ప్రతి సంవత్సరం కూడా పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. అలా మనం గనక వృధా చేసుకుంటూ పోతే ఏమవుతుంది, మనకి ఈ యొక్క వనరులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ అధ్యయనాల ప్రకారం తేలింది ఏంటంటే మనం అంటే మనుషులు వాళ్ళ స్వార్థంతో, అశ్రద్ధతో మనకి 12 నెలల పాటు ప్రకృతి ఇచ్చే సహజ వనరులంట కేవలం 7-8 నెలల్లోనే ఉపయోగించేస్తున్నామంట. అంటే మనం ఎంత బాగా ఓవర్ యూజ్ చేస్తున్నామనేది మనకి తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం ఇంకేం చేయాలి, ఈ సమ్మర్ నుంచే స్టార్ట్ చేయాలి. సో నిజానికి సమ్మర్ అనగానే మనకి బాగా మన ఎక్కువగా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే బయటకి ఎక్కువగా మనం సమ్మర్ ట్రిప్లు వేసుకుంటూ ఉంటాం, లేదా మన ఇంట్లోనే ఎక్కువగా రకరకాల వంటకాలు చేసుకొని సమ్మర్ కదా అంటే హాలిడే స్పెషల్ కదా అని రకరకాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఇది మనకి ఇదొక మంచి టైమే. కాకపోతే ఈ ఉపయోగించడం అనేది కొంత మేరకు తగ్గించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఉంటే మనకే తర్వాత నష్టం కలుగుతుంది కాబట్టి. సో ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు, అలాగే ఈ యొక్క వనరులు తగ్గిపోవడం మనపైన ఎంత బాగా ప్రభావం పడుతుంది అనేది కూడా తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మీకోసం పాటలు అయితే వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: గలగలా కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
5: Yes, నాకు చాలా ఇష్టం.
4: నెక్స్ట్ 1 డే ఆర్జీ అవుతారా?
5: Of course.
4: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జీగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

ఒక మంచి పాట అయితే రుద్రవీణ నుంచి వినేసాం ఎస్పీ బాలుగారి వాయిస్ లో. మరి మనమున్నాం జోరుగా షర్గాలో. మరి ఈ సహజ వనరులు అంటే మనకి 12 నెలలు రావాల్సిన సహజ వనరుల్ని మనం 7 నెలల్లోనే పూర్తి చేసేస్తున్నాం. దీని ప్రభావం మనపైన ఎంతలా ఉంటుందో తెలుసా? అది మనం ఊహించలేమన్నమాట. అవసరం లేకుండా నీటిని వృధా చేయటం, కరెంట్ పోల్స్ కోసం చెట్లను నరికేయటం, అడవులను అక్కడ ఉన్న జంతువులను రెండింటిని కూడా కాల్ చేయటం అంటే అక్రమంగా వాటిని అక్కడి నుంచి వాటి ప్లేస్ నుంచి తొలగించేయటం, అలాగే భూమిని తవ్వేయటం, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమిని కాలుష్యం చేయటం, పెట్రోలు, డీజిల్, గ్యాస్, కరెంటు ఇటువంటి వనరుల్ని అధికంగా వినియోగించడం, ఇవన్నీ చేస్తున్నాం. అండ్ అలాగే అక్కర్లేకపోయినా సరే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్ని మనం ఏర్పాటు చేయడం కోసం మన పునాది అనేది ఇంకా లోతుగా తవ్వాలి కదా. సో ఇవన్నీ కూడా చేస్తున్నాం అంటే డిగ్గింగ్ చేయటం. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కోలు అలాగా ఇటువంటి వనరుల్ని తవ్వి తీయటం అంటే భూమిని మనం కావాల్సిన దానికన్నా అధికంగా వాడుతున్నాం అనమాట. సో ఇలా చేయడం వల్ల అంటే మనం మన లిమిట్ని మనమే క్రాస్ చేస్తున్నాం. చెప్పకుండానే మన మన ప్రకృతి ఎంతో బాధపడే విషయం ఇదన్నమాట. మరి ఇన్ని రకాలుగా వృధాలు అవుతూ అవుతూ ఉంటే ఇక మన భవిష్యత్ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పక్క మనిషి తనకి అవసరం లేకపోయినా అత్యవసరంగా లేకపోతే అత్యధికంగా అలా ఉపయోగించుకుంటున్నాడు తన వనరులన్నింటినీ అని అంటే, ఇంకో పక్క ప్రకృతి ఎలా హెల్ప్ చేస్తుంది? వీలైతే మనల్ని తన ప్రకృతి వైపరీత్యాలతో పక్కన పెట్టేస్తుంది తప్పితే. సో కదా, మరి ఇలాగా మనం లెక్క లేకుండా ఉపయోగిస్తున్న ఈ వనరులే మన భవిష్యత్తులో మనకి కొరతగా మారుతాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే నీరు. మన అవసరం ఉన్నా లేకున్నా ఈ నీటిని అయితే బాగా ఉపయోగిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? నీటి కొరత వస్తుంది, అలాగే పంటలు నష్టపోతాయి, మన జీవ వైవిధ్యమే తగ్గిపోతుంది, అలాగే ఆహారంలో లోపాలు వస్తాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతాయి కేవలం ఒక్క నీరు అనేది మనం వృధా చేయడం వల్ల. మరి ఇలా ఒక్క వనరు వల్లే మనకి ఇన్ని నష్టాలుంటే ఇతర వనరుల వల్ల అవి వాటి యొక్క కొరత ఏర్పడడం వల్ల మనకి ఇంకా రకరకాల మార్పులు అనేవి సంభవిస్తాయి. ఇంకా మాట్లాడుకోవాలంటే మన మానవాళితో పాటు ఇతర ప్రాణులకి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకో చెప్పండి? ప్రకృతి మార్పుల వల్ల. మరి ఇంత తీవ్రమైన నష్టాన్ని మనం ఎదుర్కోవాలి, మన భవిష్యత్ తరాలని మనం కాపాడుకోవాలి

అని మనకు కూడా ఉండాలి కదా. మరి అది మనం చేయగలగాలి అని అంటే మనకి కొన్ని అలవాట్లు అనేవి మారాలన్నమాట. సో అవేంటి మనం మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు వీటి గురించి. ఈలోపు అయితే మంచి పాట మీకోసం వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
4: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
5: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
4: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
5: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
4: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
5: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
6: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
7: ఏమైందమ్మా అలా ఉంటే?
6: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
7: ఆ కావాలి.
6: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
7: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సో అర్థమైంది కదా ఏం చేయాలి. అవసరమైన చోటే మనకి ఉపయోగపడుతున్న ఈ వనరుల్ని ఉపయోగించాలి, అవసరం లేని చోట మనం ఆదా చేయాలి. మరి అందుకోసమే నేను మీకోసం చిన్న చిన్న ప్రమోస్ అలా వినిపించేశాను కదా. మరి మనమేం చేయాలి ఈ ప్రకృతిని కాపాడాలి అని అంటే, ప్రకృతిని మనం ఎలా కాపాడుతాం చెప్పండి, ప్రకృతిలో ఉన్న ఈ సహజ వనరుల్ని మళ్ళీ మనం తిరిగి చక్కగా ఉపయోగించుకోవాలి, ఆదా చేయాలి అని అంటే, ఫస్ట్ మనం మొక్కల్ని పెంచాలి. ముఖ్యంగా చేయాల్సిన పని అదే. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, ప్రకృతిలో ఈ మొక్కలు అనేవి పెంచుతూ ఉండడం వల్ల మనకి గాలి, స్వచ్ఛమైన గాలి అనేది ఏర్పడుతుంది. అండ్ అలాగే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. అండ్ ఇప్పటికీ ఒక మ్యాక్సిమం 10% ఏమో చేంజ్ వచ్చింది. ఇదే మనం ఒక ప్రతి ఇయర్ కూడా ఒక అట్లీస్ట్ 5% అలా పెంచుకుంటూ వెళ్ళినా, లేకపోతే ప్రతి ఒక్కరిలో ఒక 5% చేంజ్ వచ్చినా, మన భూమి మళ్ళీ తన పచ్చదనాన్ని అలా తెచ్చుకుంటుంది అన్నమాట. అండ్ అలాగే రీసైక్లింగ్ అలవాటు. అంటే రీసైక్లింగ్ అంటే, సో మనం ఏదైనా ఒక వస్తువును ఉపయోగించామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాటిల్ లేదా తాగేందుకు ఉపయోగిస్తారు, అలాగే తినేందుకు కూడా ఇతర పదార్థాలు ప్లాస్టిక్ బౌల్స్ ఇట్లాంటివన్నీ ఉపయోగిస్తారు, స్పూన్స్. అండ్ మనం వాష్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ బకెట్లు, ఇలా రకరకాలు ఉపయోగిస్తూ ఉంటాం. అంటే దీనివల్ల మనకి పూర్తిగా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది పెరిగిపోతూ ఉంది. అండ్ దాంతోపాటు ఇతర వస్తువులు, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటే మనకి ఆ నష్టం ఇంకా పెరుగుతూనే ఉంటుంది, తప్పితే తగ్గదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఒకసారి ఉపయోగించింది మళ్ళీ తిరిగి దాన్ని వేరే ఏదన్నా ఒక వస్తువుగా మార్చే అవకాశం ఉందా లేదా అనేది ఆలోచించి అటువంటివి మనం కొనుక్కోవాలి, రీసైక్లింగ్ ఉపయోగపడేవి. అండ్ అలాగే పూర్తిగా భూమిలో మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వస్తువు తీసుకోండి, అది మీరు భూమిలో కరిగిపోతుందా లేదా అనేది తెలుసుకొని అటువంటి వస్తువునే ఉపయోగించాలన్నమాట. అండ్ అలాగే పునరుత్పత్తికి ఉపయోగపడే వనరులు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సన్లైట్ అంటే సూర్యుడి నుంచి వచ్చే విద్యుత్ కాంతి, అదే శక్తి కానీ, అండ్ అలాగే నీరు, అలాగే మనకి ఉపయోగించే, మనం అందరం ఉపయోగించే నేల, గాలి, ఇటువంటి వనరులన్నీ కూడా మనం వాడుతూ ఉండాలన్నమాట. అంటే మనకి పగలంతా కూడా చక్కగా వెళ్తూ ఉంటుంది, కానీ ఏసీ అని, ఫ్యాన్ అని, కూలర్ అని, లైట్ అని, ఇటువంటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా మన

అప్లయన్సెస్ని ఉపయోగిస్తున్నాం. సో వాటన్నిటినీ కాసేపు పక్కన పెట్టాలి. ఇదా మనకి హాలిడే టైం వచ్చింది. ఈ హాలిడేస్లో మనం వంటలు కానీ ఇతర అవసరాలకు కానీ మన ఇంట్లో చాలా రకాల గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తున్నాం. సో వాటన్నిటినీ కాస్త పక్కన పెట్టాలి. ఇలా చిన్న చిన్నవి, అన్నీ చిన్న చిన్న అలవాట్లే. వాటిని మనం మార్చుకుంటూ వస్తే మనం మన ప్రకృతితో పాటు మన భవిష్యత్తుని కూడా మార్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో ప్రకృతిని కాపాడడం మన బాధ్యత. మరి దాన్ని ఈరోజే మొదలు పెడదాం. ఈ రోజు మొదలు పెడితేనే రేపటి భవిష్యత్తు బాగుంటుంది. మరి ఈ విధంగా సహజ వనరులు మనకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి, మనం వాటిని ఎలా వృధా చేస్తున్నాం, తర్వాత మనం వాటిని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనం జోరుగా హుషారుగా తెలుసుకున్నాం కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇది సమ్మర్ కాబట్టి మనకి బాగా ఉపయోగపడే వనరులు చాలా ఉన్నాయి. వాటిని వీలైతే మితంగా ఉపయోగిద్దాం. సో నేను కూడా మీతో పాటు కలిసి చేస్తాను ఇదే పని. మరి ఇది మన జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ మీకోసం మంచి పాట వినిపించేస్తూ ఈ ప్రోగ్రామ్కి అయితే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. భవిష్యత్తులో వివాదాలు లేకుండా భూముల రీసర్వే ద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా పూడివాడ గ్రామంలో రీసర్వే పూర్తయిన భూములకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. విద్య ద్వారా ఉన్నతమైన మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనకాపల్లి చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ఉద్యోగ వ్యాపార విద్యా రంగాలకు మేలు జరుగుతుందని తెలిపారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ తరహాలో అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపడుతున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన

తీవ్రగాయాలయ్యాయి. డీఎస్పీ నరసింహమూర్తి అందించిన సమాచారం మేరకు కోల్కతా నుంచి బెంగళూరుకు ఒక రోగిని అంబులెన్స్ లో తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొనడంతో అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్టాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ప్రారంభమయ్యింది. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.

ఆర్తి ఎఫ్ఎం 101.3. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి 101.3 10 o'clock 5 minutes దాటి 38 seconds అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళు మన హరవిల్లులో నేను అడిగిన క్వశ్చన్స్ కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు, అండ్ నాతో కలిసి ఈ హరవిల్లు ప్రోగ్రామ్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి నేను అడిగే క్వశ్చన్స్ మీకు వాట్సాప్ చేయాలి అని, ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేయాలి అని అంటే మన దగ్గర ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 0866-248-8814. ఇది వాట్సాప్ నెంబర్. మరి ఈ వాట్సాప్ నెంబర్కి నాతో మెసేజ్ చేయొచ్చు, మాట్లాడచ్చు ఈ 1 hour పాటు. మరి చక్కగా నాకు మెసేజెస్ చేసేయండి. మరి ఇంకా నేను అడిగే క్వశ్చన్ కోసం రెడీగా ఉండండి. ఈలోపు అయితే మన లిజనర్స్ చాలా మంది మెసేజెస్ పంపించారు కదా, ఒకసారి చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. సో హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మనకి పొద్దు పొద్దున్నే పంపించేశారనమాట. ఎవరు అని అంటే వేణుగోపాల్ దత్త గారు బొంబాయి నుంచి. సో వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మెసేజ్ పంపించారు పైన చాలా. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా అదిరింది, ఇంకా హరివిల్లులో మన వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా మారుతాయి చూడాలి మరి అంటున్నారు. సో మారుద్దాం. అండ్ అలాగే ప్రతిరోజు భగవద్గీత వినిపిస్తున్న మల్లాది వారికి నా ధన్యవాదాలు. అలాగే వందనా భక్తి గీతాలు విని తరించాం, అండ్ చాలా రోజులుగా అడుగుతున్నాము, అడగండి చందన అంటూ పంపించారు ఒక మెసేజ్ అయితే. అండ్ జోరుగా హుషారుగాలో అత్యంత విలువైన పర్యావరణం గురించి శ్రోతలు

బాగా చెప్పారు. రేడియోలో పర్యావరణం గురించి చుట్టుపక్కల వారితో ఈ విషయం చర్చించుకుంటే ప్రకృతికి చాలా మేలు చేసిన వారు అవుతారు. సహజ వనరులు భవిష్యత్తులో ఎన్నో తరాలకు వచ్చే దిబ్బల వంటివి, వాటి దిబ్బల ఇసుక దిబ్బలు వాళ్ళ స్వభావం కోసం కనుమరుగు చేస్తున్నారు అంటున్నారు. ఓకే, ఇసుకతో అవుతున్నారు అంటారా? ఓకే, చాలా బాధ కలుగుతుంది. అండ్ ప్రకృతి గురించి చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు ప్రకృతి చందన గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ మెసేజ్ నాకైతే రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే వెల్కమ్ టు హర్విల్లు అంటూ గణేష్, రాజు, శ్రీవత్స అందరూ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అప్పలరాజ్ గారు పడ నుంచి మెసేజ్ చేశారు, అది సంగతి ఇందాకనే మెసేజ్ అయితే. సో చెప్పేసి అప్పలరాజ్ గారు. అండ్ అలాగే బాలనావా తల్లి అంటూ రఘుబీర్ సింగ్ సున్నా భాయ్ గారు అడుగుతున్నారు ఏలూరు నుంచి, ఫైన్ నుండి. అండ్ అలాగే శ్రావ్యశ్రీ, పండు, అరుణ అందరూ కూడా అయ్యప్ప నగర్ నుంచి పంపించారనమాట. హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ త్రిష గారి బర్త్డే కాబట్టి ఫస్ట్ ఇలాంటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మన పేరులోనే, అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు రకరకాలుగా ఉంటాయి కదా, అలాగా మన పేరులోనే సంఖ్య దాగి ఉన్న పేర్లు కొన్ని ఉంటాయి, అమ్మాయి పేరైనా అబ్బాయి పేరైనా. అలాగా ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు, కేవలం ఒకటి మాత్రమే పెట్టండి, ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టకండి. పేరులోనే సంఖ్యని దాచి పట్టుకున్న ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు తెలిస్తే 0866248814 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. ఎగ్జాంపుల్ ఇవాళ మన బర్త్డే సెలబ్రిటీ హీరోయిన్ త్రిష, 3 అనే సంఖ్య ఉంది కదా, సో అలాగనమాట. సో మీరు అలాగా పంపించేసేయండి. ఇప్పుడైతే మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం అల్లరి బుల్లోడ నుంచి, వింటూ స్టే ట్యూన్.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో మంచి క్వశ్చన్ తో నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను కదా, పేరులోనే సంఖ్యని దాచిపెట్టుకున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి, పేర్లు నాతో పంపించండి 0866 2488814 అనే వాట్సాప్ నెంబర్ కి అన్నాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. సో త్రివేణి త్రినాథ్ అంటూ శ్రావ్యశ్రీ పండు అరుణ అండ్ ఫ్యామిలీ అంతా అయ్యప్ప నగర్ నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్సే. అండ్ అలాగే ఏకాంబరం త్రివేణి అంటూ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. ఓకే కరెక్ట్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి మైత్రి ఆరుష్ అంటూ ఇద్దరు పేర్లు పంపించారు. ఓకే. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి సావిత్రి అంటూ పంపించారు, అలాగే త్రినాథ్ అంటూ. అండ్ అలాగే భీమేశ్వరరావు గారు పడన్ నుంచి త్రివేణి అంటూ పంపించారు, శుభోదయం అండి మీకు కూడా. అండ్ కొలిపారు నుంచి మౌలాలి గారు, అర్జున్, సావిత్రి ఇద్దరు అట. ఓకే వీళ్ళిద్దరూ కలిసిందా ఏంటో చెప్పండి, యాక్చువల్లీ మహానటియ. సో నెక్స్ట్ ఇంకా శుభోదయం అంటూ పంపించారు ఆన్సర్ త్రినాథ్ అంటూ. ఉదయం వనరుల గురించి అలాగే మిగిలిన విషయాలు కూడా చక్కగా చెప్పారు అంటూ పంపించారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి. థ్యాంక్ యూ రాజేష్ గారు అండ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున గారు పంపించారు అభిరామ్ కేశవ్ నగర్ నుంచి, ఆన్సర్ త్రివిక్రమ అట. అండ్ అలాగే నైన్ తార అంట. ఓహో మీరు షార్ట్ కట్ లో పంపించారా, ఓకే. అండ్ అలాగే కానూర్ నుంచి తాతారావు గారు పంపించారు చందనాకి వందనం అంటూ, త్రిలోకియా అంటూ పంపించారు వాళ్ళ మనోరాలు పేరట. ఓకే వెరీ నైస్ అండి. అండ్ అలాగే ఇంకా త్రినాథ్ అంట. ఓకే. అండ్ అలాగే వినుకొండ నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యాచారి, ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, గాయత్రి ఏడుకొండలు. ఓకే కరెక్ట్గా గెస్ చేసి పంపించారు, బాగున్నాయి పేర్లు. అండ్ అలాగే రఘువీర్ సింగ్ సుగ్నభాయి గారు ఏలూరు నుంచి సావిత్రి అంటూ పంపించారు. ఓకే. అండ్ అలాగే హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ పల్లవి గారు పంపించారు. సో నాకైతే చక్కగా ఒక కప్ కాఫీ పంపించారు, థ్యాంక్ యూ పల్లవి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఏకనాథ్, షణ్ముఖ, త్రివేణి, నైన్ తార, అసలు లక్ష్మి అందరూ వచ్చేసారు. సో అందరికీ కూడా పెద్ద హాయ్ చెప్పేద్దాం మనం ఈ లిజనర్స్లో ఎవరన్నా ఉంటే. అండ్ నెక్స్ట్ ఇంకా మనోహర్ గారు పంపించారట. ఓకే. ఓహో వనరులు అంటే మనం కనుగొన్నవి సహజ వనరులు అంటే ప్రకృతిలో ఉండేవా అంటున్నారు. ప్రకృతిలో ఉండేవి సహజ వనరులు, మనం కనుగొన్నవి వనరులే, కాకపోతే ఇవి పునరుత్పత్తి కాని వనరులు అన్నమాట, అవి వనరులే, అవి సంగతి. నెక్స్ట్ ఇంకా గంగోత్రి అలాగే త్రినాథ్ అంటూ గణేష్, రాజు, శ్రీవత్స.

కొనపూర్ నుంచి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ అలాగే మీ క్వశ్చన్కి ఆన్సర్ సహస్ర త్రినాథ్ అట. ఓకే, ఏంటి ఇంకా అబ్బాయిల పేర్లు చాలా రావట్లేదు, అందరికీ త్రీ అనే అక్షరంతోనే వస్తున్నాయి, బట్ ఇట్స్ ఓకే, చూద్దాం కొత్తగా ఎవరన్నా పెడతారేమో. గొల్లపూడి నుంచి నాగరాజ్ గారు అలాగే శ్రీ పద్మ సాహిత్ అందరూ కూడా పంపించేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గారు, ఆన్సర్ అంటూ లావణ్య త్రిపాఠి వేరే ఒక పేరు గుర్తొచ్చింది అంట. ఇది ఒక పేరే గుర్తొచ్చిందా? సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి పంపించారు. ఓకే, కరెక్టే కదా ఇది కూడా, త్రిపాఠి యాక్చువల్లీ వాళ్ళ ఇంటి పేరు అనుకుంటాం మేబీ. అండ్ అలాగే హాయ్ అంటూ అఖిల్ పంపించాడు నెల్లూరు నుంచి. సో హాయ్ అఖిల్, అండ్ ఆన్సర్ 6 కాదు, నేను అడిగింది ఆ నెంబర్తో వచ్చే పేరు ఏదైనా. అండ్ అలాగే నయని అంటూ పెడన్ నుంచి భీమేశ్వరరావు గారు పంపించారు, వెరీ నైస్. అండ్ వేడపాలెం నుంచి సాంబశివరావు గారు దశావతారం అట. యాక్చువల్లీ నాకు మీరు ఈ పేరు చెప్పగానే ఆ దశావతారంలో బామ్మగారే గుర్తొస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి దశరథ్ సప్తగిరి, వావ్ బాగున్నాయి కొత్త పేర్లు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కాదు రామానగర్ నుంచి ఓంకార్ గారు పంపించారు, గౌరీ గారు ఏకవీర ఏకాంబరం త్రివేణి త్రినాథ్ అష్టపది అట. ఓకే, చాలా పేర్లు వచ్చాయి, వెరీ నైస్. అండ్ అలాగే సావిత్రి భారతి అంటూ పంపించారు పల్లవి గారు. పల్లవి గారు ఎంటీఎం అంటే ఏంటో చెప్పరా ఒకసారి, మీ ఊరు పేరేనా అది? అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు త్రినేష్ అంట, కొత్త పేరు కనిపెట్టారు, బాగుందండి ఇది కూడా. సో ఇది సంగతి, మరి అందరూ కూడా కరెక్ట్గా మంచి మంచి పేర్లు అయితే పంపించేశారు. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. మన ఇండియాలో ఒక సిటీని సీ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాం, అది ఏ సిటీ? మన ఇండియాలో ఒక సిటీని సీ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాం, అది ఏ సిటీ? తెలిస్తే 0868-2484 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మంచి సాంగ్ వింటూ ఉండండి, స్టే ట్యూన్.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారబోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

వింటున్నారు వివిధ భారతి 101.3లో హరివిల్లు. మరి నేనైతే ఇంకో క్వశ్చన్ అడిగేశాను కదా, మన ఇండియాలో ఏ సిటీని సీ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. సో రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ గా ఆన్సర్ పంపించేశారు, సీ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటూ. అండ్ మచిలీపట్నం అంటూ ఆన్సర్ చేశారు పల్లవి గారు. ఓకే ఓకే, పల్లవి గారు మచిలీపట్నం నుంచి పంపించారా ఎంటీఎం అంటే, సో అది క్లారిటీ ఇవ్వండి. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ మార్నింగ్ చందన అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ పుట్టపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ మురళీ గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ అలాగే మన్హర్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బెంగళూరు అనుకుంటున్నట్ట రఘుబీర్ సింగ్ సుగ్నా భాయ్ గారు ఏలూరు నుంచి, ఓకే కానీ కాదు. అండ్ అలాగే సాంబశివరావు గారు వేటపాలెం నుంచి బాంబే అనుకుంటున్నారు, సో కాదు. అండ్ హలో అండి అంటూ అహ్మదాబాద్ ఆన్సర్ అంటున్నారు, విజయవాడ అహ్మదాబాద్ ఓకే అంటూ పంపించారా. ఓకే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు కానీ అది కాదు. అండ్ అలాగే ఇండోర్ నగరాన్ని అంటున్నారు ఎవరు అంటే సత్యభార్గి గారు అనంతపూర్ నుంచి, కాదండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు ఆన్సర్ని కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి కాదు, విజయకృష్ణ గారు చీరాల నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మోనిష గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రావ్యశ్రీ అండ్ అరుణ సాహితి అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే

గుడ్ మార్నింగ్ అంటూ దివిజ్ కృష్ణ, నేహిత, గాయత్రి వెరైటీగా ఉన్నాయి మీ పేర్లు ఇద్దరివి కూడా. సో కోదాడ్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ చందన, హ్యావ్ ఏ నైస్ డే అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు హనుమంతాచారి గారు. ఎక్కడి నుంచి? శ్రీనగర్ నుంచి. ఓకే అండ్ అలాగే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ లక్ష్మి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అట, వివి లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ కొల్లిపారు నుంచి. సో విషెస్ అయితే చెప్పలేమండి, బట్ బెస్ట్ విషెస్. అండ్ నెక్స్ట్ ఇంకా సూర్యబాబు గారు పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా శ్రీకాకుళం నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ మిత్రమా, చందన మేడం బాగున్నారా? మార్నింగ్ నుండి ప్రోగ్రామ్ వింటూ ఉంటే మొత్తం వింటూ పని చేస్తున్నాం, కారాలు పచ్చళ్ళు సాంబార్ మసాలా అన్ని కొట్టేశామంటున్నారు. ఓకే వెరీ నైస్. అంటే మొత్తానికి సమ్మర్ కష్టాలన్నీ అలా వంటింట్లో పడుతున్నారు అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇందాకటి క్వశ్చన్కి పంపించారా, అద్వైత అన్వేష్ ఏకాంక్ అంటూ పంపించారు. ఓకే శ్వేతలక్ష్మి నిష్క అండ్ హనీ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు అనమాట. బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వేరే ఉంది, చెప్తాను అదేంటి అనేది. అండ్ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి పంపించారు. రిక్వెస్టెడ్ సాంగ్స్ తీసేసాం కదా, అంటే మీన్స్ వేయట్లేదు కదా నా ఉద్దేశం అది. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు బడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఓంకార్ గారు ఫ్యామిలీ అంతా రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాఘవకి చెప్పండి అంటూ పంపించారు. సో నెక్స్ట్ ఇంకా హలో మ్యామ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ఐఎమ్ పల్లవి అంటూ అన్నమయ్య జిల్లా నుంచి పంపించింది అనమాట. హాయ్ పల్లవి, నేనైతే ఫైన్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ అంటూ రాజా గారు, శ్రీవత్స గారు, గణేష్ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు, అది కూడా కాదు. మరింతకీ ఆన్సర్ ఏంటంటే మన కేరళం, కొత్తగా మారిన కేరళంలో ఉన్న కొచ్చి అనమాట, అదే సీ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి రకరకాల జలచరాలు చక్కగా దొరుకుతూ ఉంటాయి అనమాట, అది సంగతి. అండ్ మరి ఈరోజు మరి ఇంకొక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది మీకోసం. సో ఇందుకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ పక్షుల సమూహాన్ని ప్రైడ్ అని చెప్పి పిలుస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే పదం వచ్చిందనుకోండి, అందులో ప్రైడ్ అని వస్తుంది కదా, సో అలాగా. సో ఏ పక్షుల సమూహాన్ని ప్రైడ్ ఆఫ్ ఇండియా, సారీ ప్రైడ్ అంటారు, ఇండియన్ పక్కన పెట్టండి కాసేపు. సో ఏ పక్షుల సమూహాన్ని ప్రైడ్ అని చెప్పి పిలుస్తారు? తెలిస్తే 0868684841 ఆ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరి ఆ పక్షి ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ ఈ పక్షి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో తెలుసా, చాలా బాగుంటుంది. ఆన్సర్ తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ విన్నారు కదా, ఆన్సర్ చేస్తూ సాంగ్ కూడా వినేసేయండి. స్టే ట్యూన్డ్.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లు.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు విష్ణు విన్యాసం సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం హరివిల్లులో. మరి నేను అడిగిన క్వశ్చన్, ఏ పక్షుల సమూహాన్ని ప్రైడ్ అని చెప్పంటారు అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారు అనేది. సో కోడి అనుకుంటున్నారు, ఎవరు గణేష్ గారు, రాజు గారు కోనాపూర్ నుంచి కాదు. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. పులిపాటి శ్రీనివాసరావు గారు పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ విజయకృష్ణ గారు చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఓంకార్ గారు ఫ్యామిలీ రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మల్లికార్జున, అభిరామ్ ఇద్దరు కూడా కేశవ నగర్ నుంచి కాకి అనుకుంటున్నారు, కాదు. అండ్ అలాగే పల్లవి గారు పంపించారు అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ పంపించారు, థ్యాంక్ యూ బట్ అరే మన రూల్స్ ప్రకారం సాంగ్స్ అయితే పాడడానికి లేదు, థ్యాంక్ యూ మురళి గారు అడిగినందుకు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రామచిలుకలు అనుకుంటున్నారు మైదుకూర్ నుంచి జాఫర్ గారు, కాదు. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రమ్మాదేవి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సతీభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ జంతువుల్లో అయితే అంటూ సింహం అంట, ఓకే. మరి పక్షులు, నేను అడిగింది పక్షులు కదా. వాళ్ళ పెరట్లో మల్లెలట ఎంత బాగున్నాయండి శ్వేత గారు, చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ పంపించినందుకు. అండ్ వెంకటగిరి గారు పంపించారు, అండ్ ప్రత్యూష అండ్ ఫ్యామిలీ అందరూ కూడా వెంకటగిరి నుంచి పంపించారట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి గారు పంపించారు సాత్విక్ పొడిలి నుంచి, హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే జంతువుల గురించి పంపించారు ఎవరు అని అంటే రాయచోటి జయదీప్ గారు, సో నేను అడిగింది పక్షి యాక్చువల్లీ. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పీజీ అని అనుకుంటున్నారు, కాదు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు ఎవరు అని అంటే హనుమంతాచారి గారు శ్రీనగర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పెట్టారు ఖుషీశ్రీ గారు, ఆన్సర్ అయితే లేదు. అండ్ కడప నుంచి వినయ్ గారు పీజీ అని అనుకుంటున్నారు, కాదండి. అండ్ పాలపిట్ట అంటూ మచిలీపట్నం నుంచి సావిత్రి గారు, కాదు పల్లవి గారు పంపించారు, ఓకే కానీ అది కాదు. అండ్ అలాగే బాతులు అనుకుంటున్నారు లతా గారు ఉయ్యూరు నుంచి, సో అది కూడా కాదు. సో నేషనల్ బర్డ్ అండి, నేషనల్ బర్డ్ పీకాక్. పీకాక్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ప్రైడ్ అని మన నెమళ్ల యొక్క సమూహాన్ని పిలుస్తామన్నమాట, అది సంగతి. అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, తెలిస్తే ఆన్సర్ చేసేయండి. మన ఇండియాలో ఒక పర్వతాన్ని బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారనమాట, అది ఏంటి? మన ఇండియాలో ఒక పర్వతాన్ని బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు, ఆ పర్వతం ఏంటి? తెలిస్తే 0866248884 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. ఒక సాంగ్ అయితే మీకోసం వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని ఏ పర్వతాన్ని అంటారు అని మన వాళ్ళు అయితే ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారా లేదా చూసేద్దా. మపల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి నిషిత, శ్రీలేఖ, నిరంజన అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అలాగే ఖుషి చెన్నై నుంచి ఆన్సర్ చేసింది, ఆన్సర్ చేయలేదా, హాయ్ ఖుషి. నెక్స్ట్ ఇంకా ఒంగోలు నుంచి రమాదేవి గారు కరెక్ట్ ఆన్సర్ కాదండి, హిమాలయాస్ కాదు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పుట్టపాక నుంచి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మైదుకూర్ నుంచి జాఫర్ గారు మాట్లాడుతున్నారట, సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు శ్వేత గారు ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ నుంచి. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓంకార్ గారు ఫ్యామిలీ రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆరావల్లి మౌంటైన్స్ అనుకుంటున్నారు జగదీప్ గారు, కానీ కాదు. అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పండు, శ్రావ్య ఫ్యామిలీ అంతా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిఖిల్, వేద వెంకటగిరి నుంచి హిమాలయాస్ అంటున్నారు, సో కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే లడక్ లో ఉన్నా అంటూ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు, సో అది కూడా కాదు. అండ్ అలాగే కొలిపార్ నుంచి వివి లక్ష్మి గారు ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ అలాగే నీలగిరి పర్వతాలు అనుకుంటున్నారు శ్రీకాకుళం నుంచి మహాలక్ష్మి గారు, దేవాంగ గారు కాదు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హనుమంతాచారి గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తాడిపత్రి నుంచి పంపించారు సత్యభార్గవి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజుగారు శ్రీవత్స కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయకృష్ణ గారు చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా సూర్యబాబు గారు పంపించారనమాట శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సో మనకి టైం అయితే అయిపోయింది కదా, మరి ఫైనల్ ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సాత్పురా అనమాట. సో సాత్పురా రేంజెస్ ని బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారనమాట, అది సంగతి. అండ్ ఇది మన ప్రోగ్రామ్స్ అయితే. సో నేను కూడా టాటా చెప్పేస్తున్నాను, త్వరలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని దస్తగిరి సాహెబ్ కాలనీలో 1,43,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేర్కొన్నారు. మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ చేంజర్ లాంటిదని ఆమె వ్యాఖ్యానించారు. బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్ గెలాక్స్ ఐ రూపొందించిన దృష్టి ఉపగ్రహాన్ని నిన్న కాలిఫోర్నియా నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్తో విజయవంతంగా ప్రయోగించారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, సముద్ర గస్తీ తదితర అంశాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని, భారత అంతరిక్ష యానంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని రోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 24,200 మార్క్ దాటి ట్రేడ్ అవుతోంది.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏమీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
2: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
1: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
3: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
2: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టు.

0: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
0: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికైతే నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఒక్క సినిమా కబుర్లు ఏంటి, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను కాబట్టి నేను చెప్పాల్సినవన్నీ బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడేసిన తర్వాతే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం గీతా గోవింద మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పే కబుర్ల కోసం, సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనము నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు, కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా చెప్పేస్తున్నాను. మరి ఇందాకే ఒక సాంగ్ అయితే ప్లే చేసాం, గీతా గోవింద మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్. మరి ఇంతకీ విషయం ఏంటి అంటే, సెన్సేషనల్ స్టార్ హీరో అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎవరు అంటే విజయ్ దేవరకొండ అనమాట. మరి విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు రణబాలి, రౌడీ జనార్దన ఇలాంటి భారీ భారీ సినిమాలు అయితే రాబోతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఇప్పుడు ఏంటి కొత్తగా అంటే, ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న దర్శకుడు శౌర్యతో కలిసి మరొక సినిమా చేయబోతున్నాడు అనమాట. అంటే విజయ్ దేవరకొండ అలాగే హాయ్ నాన్న మూవీ దర్శకుడు శౌర్య వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకొక మూవీ అయితే రాబోతోంది. ఈ సినిమాలో అయితే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ని విజయ్ కి జోడీగా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది అనమాట. మరి ఈ చిత్రానికి హీసమ్ అబ్దుల్ వహాబ్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే రావాల్సి ఉన్నాయి, అవన్నీ నాకు తెలియగానే నేను కూడా మీతో షేర్ చేసేస్తానమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన మూవీ ఫ్యామిలీ స్టార్, దాని తర్వాత లైగర్, ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జెంటిల్మ్యాన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదిలా కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ అనమాట. ఈ మూవీ నుండి ఆయా షేర్ అనే ఒక సాంగ్ అయితే వచ్చేసింది కదా, మరి దాని తర్వాత ఇప్పుడు మే 2nd వీక్ లో ఒక లవ్ సాంగ్ అయితే రాబోతుంది అనమాట. ఈ సాంగ్ రిలీజ్ అయ్యే రోజే ఈ మూవీని అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తాం అని అంటే రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ కూడా మనందరికీ తెలుస్తుంది. మరి కయాద్ లోహర్ అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు అయితే ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారనమాట. అసలు వీళ్ళందరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే అప్పుడే మనకి రిలీజ్ డేట్ కూడా తెలిసిపోతుంది కాబట్టి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నాని యాక్ట్ చేసిన మూవీ అనమాట దసరా మూవీ నుంచి, దాని తర్వాత హాయిన ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్నా.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. గలగల కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది

మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఏంటి అంటే పెద్ది. ఈ విషయం మనందరికీ ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకంటే అప్డేట్స్ అని చెప్తూనే ఉన్నాను. మరి రిలీజ్ డేట్ గురించి మాత్రం మనకి ఎలాంటి అప్డేట్ లేదు, ఎందుకంటే చాలా రిలీజ్ డేట్స్ అయితే అనుకుంటూ ఉన్నారు, కానీ సిచ్యువేషన్స్ వల్ల అవన్నీ మారుతూ వస్తున్నాయి అన్నమాట. మరి ఫైనల్ గా జూన్ 4th అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఈ చిత్ర యూనిట్ అయితే అనౌన్స్ చేశారు. మరి ఫైనల్ గా జూన్ 4th ఈ మూవీ మనందరి ముందుకి రాబోతుందా లేదా అని తెలియాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి ఇంకొక 1 month అయితే వెయిట్ చేయాల్సింది అనమాట. మరి అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే థియేటర్స్ లో మనందరం ఈ మూవీని అనౌన్స్ చేసిన డేట్ కి చూసేయచ్చు అనమాట. మరి అది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను RRR త్రిబులర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రచ్చా నుంచి ప్లే చేస్తున్నాను. మరి ఈ సాంగ్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. తర్వాత మనం కలుసుకుందాం మీకు తెలిసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

భూమి తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత్ర

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఒమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వలస కార్మికుల భద్రత సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. షహనాజ్ విషయంలో ఏపీఎన్ఆర్టీ సొసైటీ చొరవను ముఖ్యమంత్రి అభినందించారు. ఇసుక రవాణా సమస్యలపై టిప్పర్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉభయ గోదావరి జిల్లాల టిప్పర్ ఓనర్స్ సంఘం ప్రతినిధులు మంత్రి నిన్న మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇసుక రవాణా సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేశారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని దస్తగిరి సాహెబ్ కాలనీలో 1,43,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. మారుమూల ప్రాంత రోగులకు వైద్య సదుపాయాలను అందించే ప్రయత్నం రాష్ట ప్రభుత్వం చేస్తోందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలోని కలెక్టరేట్లో మొబైల్ మెడికల్ యూనిట్ను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభించిన మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యంతో పాటు మందులను పంపిణీ చేస్తామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ ఆవరణలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వారం ఆయుర్వేదం, మరో వారం హోమియోపతి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ రోజు విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,50,920 రూపాయలుగా ఉండగా, కిలో వెండి ధర 2,69,900 రూపాయలుగా ఉంది.

అమ్మాయి బాగుంది మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో ఏం పంచుకోబోతున్నానో మీ అందరికి తెలుసా? ఇలా తెలుస్తుంది ప్రసన్న, నువ్వు చెప్తే కదా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారని నాకు తెలుసు. జనరల్ గా నేను ఎప్పుడు వచ్చినా మీకు తెలుసాలో డే స్పెషాలిటీ గురించి చెప్తూ ఉంటాను కదా. మరి ఈ రోజు ఏం మాట్లాడుకోబోతున్నాను, ఏం చెప్పబోతున్నాను అంటే నాకు తెలిసిన పరిధిలో మాత్రమే. మరి మీ అందరూ ప్రోమోస్ అయితే వింటూనే ఉన్నారు 90 వసంతాల ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు అనమాట. అంటే 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి నేను తెలుసుకున్నంత వరకు నాకు తెలిసిన పరిధిలో కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోబోతున్నాను అనమాట. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అలాగే అలాంటి సందర్భాల్లో సునామీలు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇలాంటివి వచ్చినప్పుడు అసలు ఆకాశవాణి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీతో పంచుకుంటానన్నమాట. మరి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి నేను రాసిన కొన్ని మాటలు ఏంటి అంటే, తరతరాల నేస్తం మన ఆకాశవాణి, మన తరానికి మన ముందు తరాలకి తరగని మూలధనమే మన ఆకాశవాణి, చెదరని చిరునవ్వుతో శుభోదయం అంటూ మనందరినీ పలకరించే ప్రియనేస్తం మన ఆకాశవాణి, ప్రముఖులందరినో పరిచయం చేసిన సుపరిచితవాణి మన ఆకాశవాణి, ప్రతిరోజు మంగళధ్వని వినిపించే శుభవాణి, దేశభక్త గీతంతో నిద్రలేపే భారతవాణి మన ఆకాశవాణి, యువతకి స్ఫూర్తినిచ్చే యువవాణి, మధుర గీతాలు

వినిపించే మధురవాణి మన ఆకాశవాణి, మీ మనసుని తాకి మాటలను వినిపించే మనోవాణి, నవరసభరిత హరివిల్లుతో సప్తవర్ణాలను ఒకేసారి తాకిన అనుభూతి కలిగించే సుస్వరవాణి మన ఆకాశవాణి, సంగీత సాహిత్య సుశబ్ద వినోదిని మన 90 వసంతాల ఆకాశవాణి. ఇక ముందు కూడా మీ అందరినీ ఇలానే అలరిస్తూ, వినోదాన్ని పంచుతూ, మీ కష్టంలో, ఇష్టంలో, బాధలో, నవ్వులో అన్నింటా మీకు తోడుగా ఉండే నిత్య నూతన యవ్వనవాణి మన ఆకాశవాణి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న కాలానికి తగ్గట్టు తనని తాను మార్చుకుంటూ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పుడే పుట్టిన పాపాయి బోసినవుల ప్రతిరూపమే మన ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇదే ఆకాశవాణి నినాదం. మీ అందరి సంక్షేమం కోసం, ఆనందం కోసం ఎప్పటికీ మీతోనే ఉంటుంది మన ఆకాశవాణి. ఇది భారతవాణి అన్నమాట. మరి ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పాను. దాని తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి సంభవించినప్పుడు ఆకాశవాణి పాత్ర ఏంటి అనేది ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా వింటూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి బుల్లోడు మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ యూన్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నో మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిగా ప్రసిద్ధి చెందిన ఆల్ ఇండియా రేడియో ఏఆర్ గురించి మనందరం గుర్తు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో ఆకాశవాణి పాత్ర ఏంటి అనేది మనం మాట్లాడుకుందామని చెప్పాను ఇందాకే. మరి ఏంటి అంటే, మొత్తం ప్రపంచానికి భారతదేశపు గొంతుగా నిలుస్తున్న ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందన్నమాట. అంటే 1936 జూన్ 8వ తేదీన భారత ప్రభుత్వ ప్రసార సంస్థ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారన్నమాట. స్వాతంత్రం తర్వాత ఏఆర్ వేగంగా విస్తరించి ఆకాశవాణి భారతదేశపు వాణిగా మారి 591 స్టేషన్లు నిర్వహిస్తూ భారతదేశ జనాభాలో 98% చేరువవుతోందన్నమాట. దేశవ్యాప్తంగా 23 భాషల్లో ఇంకా 182 మాండలికాలలో కార్యక్రమాల్ని ప్రసారం చేస్తోంది. మీడియం వేవ్, అలాగే షార్ట్ వేవ్, ఎఫ్ఎం, ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఏఏఆర్ మహానగరాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కూడా చేరుకుంటోందన్నమాట. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఆకాశవాణి గొంతు ప్రపంచంలో మనం ఎక్కడున్నా కూడా వినొచ్చు. మీరు ప్రోమో కూడా వింటూనే ఉన్నారు కదా ప్రతిరోజు. అత్యవసర పరిస్థితుల్లో రేడియో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అలాగే ప్రకృతి వైపరీత్యాలు లేదంటే సంక్షోభాల కారణంగా విద్యుత్, ఇంటర్నెట్ సేవలు లేదా ఇతర సమాచార ప్రసార వ్యవస్థలకు అంతరాయం కలిగినప్పుడు విశ్వసనీయమైన ఇంకా సకాలంలో సమాచారాన్ని అందించే అత్యంత నమ్మకమైన వనరు ఏదైనా ఉంది అంటే అది రేడియోగానే మనందరం చెప్పచ్చు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల భద్రతకి ఇంకా అవగాహనకి ఇదొక జీవనాధారంగా కొనసాగుతోందన్నమాట. అందుకే భారతదేశం మొత్తాన్ని పలకరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని మాటని మనందరికీ తెలియజేయడానికి రేడియోనే ఎంచుకున్నారు. 2014 సంవత్సరం అక్టోబర్ 3న ప్రారంభించబడిన మన్ కీ బాత్ అనేది ఆల్ ఇండియా రేడియో ఏఏఆర్లో ప్రసారమయ్యే ఒక రేడియో ప్రముఖ రేడియో కార్యక్రమం అన్నమాట. రేడియోలో ప్రసారమయ్యే సుదీర్ఘ కార్యక్రమాలలో మన్ కీ బాత్ ఒకటిగా నిలిచింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రతి నెల కూడా చివరి ఆదివారం మీ అందరూ కూడా వింటూనే ఉన్నారు. బహుళ భాషలలో ఇంకా అనేక ప్రాంతాలలో దేశంలోని మారుమూల ప్రాంతాలకి కూడా మన్ కీ బాత్ చేరువయ్యి 130 సంచికలను పూర్తి చేసుకొని రేడియో అనేది ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఇంకొకసారి నిరూపించిందన్నమాట. అలాగే ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా గజ్రాలకు చెందిన రామ్ సింగ్ బౌద్ధిని తరచుగా భారతదేశ రేడియో మ్యాన్ అని పిలుస్తారన్నమాట. 2025లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందిన బౌత్ ప్రపంచంలోనే అతి పెద్ద రేడియోల సేకరణ రికార్డు సృష్టించారన్నమాట. దశాబ్దాల సాంకేతిక పరిణామ క్రమానికి చెందిన 1257 విభిన్న రేడియో సెట్లు ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలలో ఆయన స్ఫూర్తిని పొంది ఆయన భారతదేశం నుంచి నలుమూలల నుంచి క్రమ పద్ధతిలో రేడియోల్ని సేకరించడం అనేది, అంటే అనేక ఇందాక నేను చెప్పాను కదా 1257 రేడియోలు ఉన్నాయి, సో అవన్నీ కూడా కలెక్ట్ చేయడం ప్రారంభించారన్నమాట. 20వ శతాబ్దపు ప్రారంభంలోని భారీ చెక్క రిసీవర్ల నుంచి ఇప్పుడు కాంప్రాక్ట్ ట్రాన్సిస్టర్ల సెట్ల వరకు ఆయన సేకరించి అతని కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ్ ఇంటర్ కాలేజ్లో ఒక మ్యూజియంలో భద్రపరిచి రేడియో వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేశారన్నమాట. మరి నెక్స్ట్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మరి ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు అయితే ఇప్పుడు చెప్పేశాను. మరి ప్రకృతి వైపరీత్యాలు వంటి సమయాల్లో, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆకాశవాణి ఎంతవరకు ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చింది, వాళ్లతో ఎలా చేరువైంది, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మరి మనందరం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం బాహుబలి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆకాశవాణి ఎంతవరకు ప్రజలకి తోడుగా ఉంది, ఆకాశవాణి పాత్ర ఏంటి, దాని గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా. సునామీ, ఒరిస్సా సూపర్ సైక్లోన్, ఇంకా ఇలాంటి అనేక ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఆకాశవాణి ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉందన్నమాట. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయన్నమాట. ఈ 90 వసంతాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, ఆటుపోట్లు, ఆటంకాలు ఇవన్నిటినీ కూడా తట్టుకుంటూ తన శాఖల్ని ప్రపంచం నలుమూలలా విస్తరింపచేస్తూ మీ అందరి శ్రేయోభిలాషిగా ఆకాశవాణి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుందన్నమాట. మరి ఎంతవరకు తోడుంది అనేది మీరు తెలుసుకోవాలి అంటే నేను మీ అందరికీ ఒక చిన్న కథనైతే చెప్పాలి, ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. బట్ దానికంటే ముందు ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలు ఉంటాయి కదా, సో అవైతే వినేయండి. దాని తర్వాత విపత్తుల నిర్వహణలో రేడియో పాత్ర ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి ఒక కథ కూడా చెప్తాను. సో వెయిట్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం బద్రీనాథ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల సరళి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగవెట్రి కళగం ముందుకు దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే 2 స్థానంలో ఉండగా అధికార పార్టీ డీఎంకే 3 స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో ట్రెండ్స్ అందుబాటులో ఉన్న 277 నియోజకవర్గాల్లో బీజేపీ 180 స్థానాల్లో ప్రారంభ ఆధిక్యంలో ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గాను ట్రెండ్స్ వెల్లడయ్యాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనమైన అరంగేట్రం చేస్తూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షాన డీఎంకే 64 స్థానాలతో 2 స్థానంలో ఉండగా అధికార డీఎంకే 40 సీట్లతో 3 స్థానంలో ఉంది. పీఎంకే 6 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా అసోంలో అధికార బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. అసోంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లోనూ ట్రెండ్స్ అందుబాటులో ఉండగా బీజేపీ 80 సీట్లలో, కాంగ్రెస్ 24, అసోం గణ పరిషత్ 9, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలోని 140 స్థానాలకు గాను కాంగ్రెస్ 56 నియోజకవర్గాల్లో ప్రారంభ ఆధిక్యం సాధించగా అధికార సిపిఎం 30, దాని మిత్రపక్షం సిపిఐ 11, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలో, బీజేపీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లకు గాను 29 స్థానాల ట్రెండ్స్ వెలువడగా అధికార ఏఎన్ఆర్సీ 10 సీట్లలోనూ, బీజేపీ 4, డీఎంకే 4, అన్నడీఎంకే 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేసిన వివరాల ప్రకారం పుదుచ్చేరి మినహా మిగిలిన చోట్ల ఇవి కేవలం మొదటి 2 రౌండ్ల లెక్కింపు ఫలితాలు మాత్రమే. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం 281 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బీజేపీ 184 స్థానాల్లో ముందంజలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 93, సిపిఎం 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి నందిగ్రామ్ సీట్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అసన్సోల్ దక్షిణ సీట్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ తన సమీప ప్రత్యర్థి టీఎంసీకి చెందిన తపస్ బెనర్జీపై ఆధిక్యంలో ఉండగా, దక్షిణ కోల్కతాలోని వామపక్షాల కంచుకోట అయిన జాదవ్పూర్లో బీజేపీ అభ్యర్థి శర్వరి ముఖర్జీ ముందంజలో ఉన్నారు. బెంగాల్లో బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3వ అధికారం కోసం ఎదురుచూస్తుండగా 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.49% పోలింగ్ నమోదైన నేపథ్యంలో బీజేపీ చారిత్రక విజయం సాధించాలని భావిస్తోంది. 23 జిల్లాల్లోని 77 కేంద్రాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు గాను కౌంటింగ్ జరుగుతుంది.

0: తొంది మొత్తం 2926 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 40,771 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధాన కూటములుగా ఉన్నాయి. 140 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ అందుబాటులోకి రాగా, కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యం సాధించగా మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార సిపిఎం 28 స్థానాల్లో, మిత్రపక్షం సిపిఐ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలోనూ, బీజేపీ 3 సీట్లలోనూ ముందంజలో ఉన్నాయి. తాజా ధోరణుల ప్రకారం ముఖ్యమంత్రి సిపిఎం నేత పినరాయి విజయన్ 600 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. అన్ని స్థానాల ట్రెండ్స్ అందుబాటులోకి రాగా, బీజేపీ 80 సీట్లలో ఆధిక్యంలో ఉండగా దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 24 సీట్లలోనూ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, ఏఐయుడిఎఫ్ 2, రైజోర్ దళ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగ్ కాంగ్రెస్ అభ్యర్థిపైన 7,000 పైగా ఓట్ల ఆధిక్యం సాధించి వరుసగా 6వ సారి జలుక్బారీ నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే దిశగా సాగుతున్నారు. అసోం కాంగ్రెస్ అధ్యకుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో వెనుకంజలో ఉన్నారు. అసోం ప్రభుత్వంలోని మెజారిటీ మంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 6 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 30 స్థానాలుగాను 29 నియోజకవర్గాల ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధికార ఏఎన్ఆర్సీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 4, కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే చెరు 4 స్థానాల్లో, స్వతంత్రులు ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ధోరణులపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుందన్నారు. ఆకాశవాణి న్యూస్తో ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग बढ़ चुके हैं और वहाँ पे हम लोग 180 भी पहुँच सकते हैं. ये पहली बार होगा पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बन रही है और इसके साथ अंग बंग कलिंग, मतलब कि हमारी सरकार बिहार में, हमारी सरकार बंगाल में और हमारी सरकार उड़ीसा में और पूर्वोत्तर के लिए बहुत बड़ी उपलब्धि होगी. असम में भी अगर आप देखो तो हमारी तीसरी बार सरकार बन रही है.
0: సిపిఐ కేంద్ర కార్యదర్శి డాక్టర్ గిరీష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, కేరళలో మరోసారి వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని మొత్తం 75,064 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 62 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే 110 స్థానాల మార్కును దాటి ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన త్రిముఖ పోరులో మొత్తం 234 స్థానాలకు గాను ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో కర్ణాటక, మహారాష్ట నుంచి చెరో 2 నియోజకవర్గాలు ఉండగా, గుజరాత్, త్రిపుర, నాగాలాండ్ నుంచి ఒక్కో నియోజకవర్గం ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో సీట్లోనూ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంగమం, వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభిస్తారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఈ సింపోజియం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. విశేషాలు మరొకసారి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా, ఇందాకే చెప్పా విపత్తుల నిర్వహణలో రేడియో పాత్ర ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి కొన్ని ఒక కథ చెప్తాను అని చెప్పాను కదా. అదేంటి అంటే బీహార్ వరద బాధితుల కోసం ఒక భారీ సహాయక శిబిరంగా మార్చబడిన బత్నహా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై అన్నమాట. సో అప్పట్లో ఏమైంది అంటే కనుక ఒక 8 ఇయర్స్ బాబు, పేరేంటి అంటే అమ్జద్ ఖాన్ అనమాట. అమ్జద్ ఖాన్ అనే ఒక 8 ఏళ్ల బాలుడు అందరి ముఖాలని చూస్తున్నాడు అనమాట. అండ్ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి హిందీ తప్ప ఇంకొకటి రాదు కదా. అక్కడ ఏమైంది అంటే అసలు చాలా క్రూరమైన కోసీ నదిలో కొట్టుకుపోయిన వాళ్ళందరూ, అంటే తన తండ్రి ఇంకా ఇద్దరు అక్కల కోసం వెతుకుతూ అతని కళ్ళైతే ఆల్మోస్ట్ ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఎండిపోయినాయి అనమాట. దాదాపు 5 రోజుల పాటు చెట్టు కొమ్మను పట్టుకొని తిండి నీళ్లు ఇవేవి లేకుండా ప్రాణాలతో పోరాడుతున్న అతడిని సైనికులు రక్షించి బత్నహా సహాయక శిబిరానికి తీసుకొచ్చారనమాట. నిజంగా ప్రాణం అనేది నిజంగా ఎవరి చేతిలో ఉండదు కదా. సో ఎప్పుడేం జరుగుతుందో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎలా నిలబడాలో తట్టుకోవాలో మనకేం తెలియదు. సో అలాంటప్పుడు నిజంగా 5 రోజులు అలా ఉన్నాడంటే చాలా గ్రేట్. అప్పుడు ఆల్ ఇండియా రేడియో ఏఆర్ అనమాట, ఏఆర్ బృందానికి ఆ బాలుడితో మాట్లాడించడానికి ఆల్మోస్ట్ 10 నిమిషాలు పట్టిందనమాట. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ ద్వారా రేడియో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడాడు. భావోద్వేగాలు, భయంతో గొంతు పూడుకుపోయిందనమాట. వాటర్ లేకుండా అలా ఉంటే మరి ఎవరికి, ఆల్రెడీ కన్నీళ్లతో కళ్ళు ఎండిపోయినప్పుడు మాట కూడా ఎలా వస్తుంది, అలాంటి సందర్భాల్లో రాదు కదా. అప్పుడు అబ్బా కహాజీ, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని చెప్పి ఇలా హిందీలో తన లాంగ్వేజ్లో తను అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. దయచేసి నన్ను వెనక్కి తీసుకెళ్ళండి అంటుంటే ఆల్మోస్ట్ శిబిరంలో ఉన్న అందరు ప్రజలందరికీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయానమాట. నిజంగా అలాంటప్పుడు ఏంటి అంటే కోసీ వరద బాధితుల కష్టాలను పరిష్కరించడానికి ఏఆర్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టరేట్ నుండి ఒక బృందాన్ని 8 సెప్టెంబర్ బీహార్కి పంపారనమాట. ఒక టెలిఫోన్ నెంబర్కి వచ్చే అన్ని సందేశాలని ఒక కేంద్రీకృత డేటాబేస్కి బదిలీ చేసి దానికి సర్వర్ స్పేస్లో లోడ్ చేయగల సాఫ్ట్వేర్ని ఢిల్లీలోని ఐటీ బృందం డెవలప్ చేసిందనమాట. దాంతోపాటు తప్పిపోయిన వ్యక్తుల గురించి సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి, ఇంకా ఇంటర్నెట్ నుండి సందేశాలని పోస్ట్ చేయడానికి కూడా ఒక ఏర్పాటు చేశారనమాట. ఏఆర్ స్టేషన్లకి జీవం పోయడంతో పాటు ఈ బృందం వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిందనమాట. అక్కడ ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన రేడియోల్ని గుండెలకి హత్తుకొని ఆ బృందం చుట్టూ ప్రజలు గుంపులుగా చేరి అత్యంత నమ్మకమైన మిత్రునిగా ఏఆర్ను భావించి వారి ఆవేదనంతా తెలియజేశారనమాట. అంటే ఎవరి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, కొంతమంది కొట్టుకుపోయారు, కొంతమంది ఎటో వెళ్ళిపోయారు, మరి వాళ్ళకి ఏకైక బంధువు మిత్రుడు ఏదైనా ఉన్నారు అంటే అప్పుడు ఏఆర్ ఒక్కటే అనమాట. సో 9 సెప్టెంబర్ బగల్పూర్కి చేరుకున్న తర్వాత ఏఆర్ బృందం బగల్పూర్, పాట్నా, దర్భాంగా ఇంకా పూర్ణియాలోని ఏఆర్ స్టేషన్ల నుండి ప్రత్యేక హెల్ప్ లైన్ షెడ్యూల్ని, ఒక మాడ్యూల్ని అమలు చేసిందనమాట. విడిపోయిన ఎన్నో కుటుంబాలని, తప్పిపోయిన కుటుంబ సభ్యుల్ని కలపడంలో స్థానిక ఏఆర్ సిబ్బంది అంకిత భావంతో, స్ఫూర్తితో అప్పట్లో అవిశ్రాంతిగా పనిచేశారనమాట. సో మొత్తానికి వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆనందం అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి.

ఒకళ్ళు మనకి కనిపించినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ ఏఆర్ ద్వారా వాళ్ళు మనకి తెలిసినప్పుడు, కనిపించినప్పుడు, సో ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మరి అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ని తప్పిపోయింది అని చెప్పింది, మళ్ళీ అదే రేడియో సాయంత్రం కల్లా వాళ్ళు పలానా చోటు ఉన్నారు అని చెప్పి తెలియజేసింది అనమాట. అప్పుడిక వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని మనం మాటల్లో చెప్పలేం. సో ఏఆర్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఎస్ఎంఎస్ ద్వారా అందిన సందేశాల ద్వారా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆకాశవాణి వాళ్ళందరికీ కూడా అండగా నిలిచిందనమాట. వారికి వారి కుటుంబ సభ్యులతో వారిని కలిపి నమ్మకమైన స్నేహితుడిగా వాళ్ళ జీవితానికి ఒక ఆశా కిరణంలాగా తన పాత్రని మళ్ళీ నిరూపించుకుందనమాట. కాబట్టి ఇలాంటి ఇంకా ప్రకృతి వైపరీత్యాలు చాలా ఉంటాయి కదా, ఇలాంటి సమయాల్లో కూడా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆకాశవాణి ఎప్పుడూ కూడా తన అంటే అంకిత భావంతో, స్ఫూర్తితో, అవిశ్రాంతిగా పనిచేస్తూనే ఉందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మనం కొన్ని విషయాల గురించి, ఆకాశవాణి గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం బొంబాయి ప్రియుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు మీకు తెలుసాలో మీ అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అన్నమాట. ఆకాశవాణి గురించి మాట్లాడాను, అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆకాశవాణి ఎంత అండగా ఉంది అనే విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నాను కదా. నేను యాక్చువల్గా నాకు తెలిసిన పరిధిలో కొంతవరకు మాత్రమే చెప్పానన్నమాట. పరిశీలించి చెప్తే ఇంకా ఇలాంటి కథలు ఎన్నో చెప్పచ్చు, ఎందుకంటే 90 వసంతాల్లో ఎన్ని అంటే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి, ఎన్నిసార్లు ఎంతమంది ప్రజలకి అండగా ఉంది అనేది రాస్తూ ఉంటే మనకి సమయం అయితే సరిపోదన్నమాట, చాలా మాట్లాడుకోవచ్చు. ఆల్ ఇండియా రేడియో అనేది ఎన్ని సవాళ్లను విమర్శల్ని ఎదుర్కొన్నప్పటికీ జాతీయ విధాన సాధనంగా తన సాంప్రదాయ పాత్రని పోషిస్తూనే వైవిధ్యం, సమ్మిళితత్వం, సాంకేతిక ఆవిష్కరణల పట్ల మెరుగు అంటే పెరుగుతున్న నిబద్ధతతో సమతుల్యం పాటిస్తూ అభివృద్ధి అయితే చెందుతూనే ఉంది. భారతదేశం మొత్తానికి ఏదైనా ఏకస్వరం ఉంది అంటే అది ఏఆర్ అని మాత్రమే అనొచ్చన్నమాట. ఎందుకంటే భాషా సామరస్యాన్ని ప్రోత్సహిస్తూ, కళాత్మక సాంప్రదాయాలని పరిరక్షిస్తూ, ఎక్కడా కూడా తన ఉనికిని కోల్పోకుండా భారతదేశ సామూహిక చైతన్యానికి నేటికి స్వరంగా కొనసాగుతూనే ఉందన్నమాట. కాబట్టి మన ఫ్యామిలీ మొత్తం అంతా భారతదేశం అంతా కూడా ఉంది. సో భాష ఏదైనా భావం ఒక్కటే కాబట్టి ఆల్ ఇండియా రేడియో అనేది అనేక మాండలికాల్లో ప్రజలకి ఇప్పటికి కూడా చేరువగానే ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఆకాశవాణి ఆనాటి నుండి ఇప్పటి వరకు నేటి వరకు కూడా కీలక పాత్ర పోషిస్తూనే ఉందన్నమాట. ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇలాంటి సమయాల్లో ముందస్తు హెచ్చరికల్ని, భద్రతా చర్యల్ని తెలియజేస్తూ, విద్యుత్ లేదా ఇంటర్నెట్ లేని సమయాల్లో కూడా బ్యాటరీతో పనిచేసే రేడియో ద్వారా ప్రజల్ని కాపాడుతూ ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో తన వంతు పాత్ర తను పోషిస్తూనే ఉంది, సహాయపడుతూనే ఉందన్నమాట. రేడియో అంటే కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, మీ కష్ట సమయంలో మీకు తోడుగా ఉండే మిత్రుడు అని ఆకాశవాణి ప్రతి సందర్భంలో తెలియజేస్తూనే ఉంది. గాలి తరంగాల ద్వారా మీ మనసుకి చేరువయ్యే సాహిత్యాన్ని అందిస్తూ, మీ జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, శ్రోతల్ని తనదైన ప్రత్యేక శైలిలో అలరిస్తూనే ఉంది. కేవలం ఆహ్లాదానికి, వినోదానికి మాత్రమే ఆకాశవాణి కాదు అని. దివసీమ తుఫాన్ల వంటి సమయంలో అక్కడ ఏం జరుగుతోంది తెలుసుకోవాలి అంటే రేడియోని అన్నమాట. తుఫాను హెచ్చరికలు తెలియాలి అంటే రేడియోనే వినాలి అన్నట్టుగా విషాదంలో కూడా ఆకాశవాణి ప్రజలందరికీ అండగానే నిలిచింది. ఆకాశవాణి గురించి మనం మాట్లాడుకుంటే ఇందాక అన్నట్టుగా కాలమే సరిపోదన్నమాట. మరి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు మీ అందరితో పంచుకున్నందుకు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా

ఉంది ఆకాశవాణి. ఇది భారతదేశపు వాణి అని మనందరం అనుకునే విధంగా, భవిష్యత్ తరాలకి కూడా తెలియచేసే విధంగా, ఇక ముందు కూడా మనల్ని ఇలాగే ఆనందింపచేయాలని ఆకాశవాణి లాంటి మిత్రుడు చిరంజీవిగా, చరిత్రలో చిరస్థాయిగా, ఇప్పుడు ఇక ముందు కూడా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేనున్నాను అని ఒక లవ్లీ, అంటే నేనున్నాను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్నా.

Yes, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దేశ అభివృద్ది దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. సంత త్యాగరాజ 259వ జయంతి పవిత్రోత్సవం సందర్భంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, త్యాగరాజ జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన వారసత్వాన్ని అంతే భక్తి శ్రద్దలతో జరుపుకోవడం మన సాంస్కృతిక బాధ్యత అని ఆయన వెల్లడించారు. భూ వివాదాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని, ఇందులో భాగంగా ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన 1196 పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన వసంత రైతులకు ఈరోజు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్లలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అభివృద్ది చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిదర్శనమని, అనేక రాష్టాలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఎన్నికల ఫలితాలపై ఈరోజు మాట్లాడారు. ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో మామిడి పండ్ల తయారీలో కార్బైడ్ వాడకం బయటపడితే తీవ్రమైన చర్యలు తీసుకోనున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార భద్రతాధికారి వై రామయ్య మామిడి వ్యాపారస్తులను హెచ్చరించారు. అమలాపురం పట్టణంలో పలు మామిడి వ్యాపార దుకాణాలను ఆయన అధికారులతో కలిసి ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30లో భాగంగా జిల్లాలో నైబర్హుడ్ వర్క్ స్పేస్ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్కు సమీప ప్రాంతాల్లో కార్యాలయ వసతులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట విపత్తు

కలెక్టర్ గారి భార్య మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాంటి ధీరాలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం, మీరందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే వర్ష దేశపాండే అన్నమాట. మహారాష్ట్రలోని సతారాలో నివసిస్తున్న ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఇంకా మహిళా హక్కుల కార్యకర్త అన్నమాట. అందుకే ఈ సాంగ్ ప్లే చేశాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాలకి పైగా లింగ ఆధారిత హింస, వివక్ష, ఇంకా లింగ నిర్ధారణ, గర్భస్రావాలకి వ్యతిరేకంగా పోరాటానికి తనను తాను అంకితం చేసుకున్నారన్నమాట. అణగారిన మహిళలకు సాధికారత కల్పించేందుకు 1990

ముంబైలో స్థాపించబడిన దళిత మహిళా వికాస్ మండలి DMVWకి వ్యవస్థాపకురాలు ఇంకా కార్యదర్శిగా కూడా ఉన్నారన్నమాట. అలాగే ఆమె చేసిన మార్గదర్శక కృషికి గాను దేశ్ పాండేకి జూలై 2025లో ప్రతిష్టాత్మకమైన 2025 ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డుని వ్యక్తిగత విభాగంలో సత్కరించారన్నమాట. ఇంకా తెలుసుకుందాం వర్ష దేశ్ పాండే గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం వకీల్ సాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా వర్ష దేశపాండే గురించి. మరి ఇందాకే చెప్పాను రీసెంట్గా 2025 ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డు వ్యక్తిగత విభాగంలో సత్కరించారనమాట. సో ఈ అవార్డు అయితే వచ్చింది. అలాగే ఆడపిల్లల రక్షణ కోసం వరకట్నం ఇంకా ఆడభ్రూణ హత్యల నిర్మూలన లక్ష్యంగా లెక్ లాడ్కి అభియాన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించారనమాట వర్ష దేశపాండే. అలాగే అసంఘటిత రంగంలోని మహిళల హక్కులను పరిరక్షించడం, ఉమ్మడి ఆస్తుని నమోదుని ప్రోత్సహించడం, బాల్య వివాహాల్ని నివారించడం ఇలాంటి అంశాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ దేశపాండే తన క్షేత్రస్థాయి నాయకత్వానికి ప్రశంసలు అందుకుంటూ న్యూయార్క్లో ఈ అవార్డుని స్వీకరించారనమాట. అది మరి వర్ష దేశపాండే గురించి మీరందరూ తెలుసుకున్న కొన్ని విషయాలైతే. మరి తర్వాత ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి తెలుగులో ప్రాంతీయ వార్తలు ఉంటాయి, అవి కూడా వినేసండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు.

0: రోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 401.3. గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
3: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1 డే ఆర్జీ అవుతారా?
3: ఆఫ్ కోర్స్.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జీగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవస్థాపకత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వస్తు ఉత్పత్తి వ్యవస్థాపకత అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై చర్చించారు. అలాగే 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్కు, తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ల అభివృద్దిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎకువూరు గ్రామంలో శాసనసభ్యులు బెందాళం అశోక్తో కలిసి రచ్చబండ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోనే రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో సమావేశమై జీవనోపాధి, వసతులు, మౌలిక సదుపాయాలపై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ఆయన స్పందిస్తూ దేశ సాంస్కృతిక వైభవాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సంగీత స్వరకర్త త్యాగయ్య అని పేర్కొన్నారు. త్యాగరాజు పూర్వీకుల జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన వారసత్వాన్ని అంతే భక్తిశ్రద్దలతో జరుపుకోవడం మన సాంస్కృతిక బాధ్యత అని వెల్లడించారు. సాంస్కృతిక శాఖ సమన్వయంతో త్యాగరాజ రచనలకు సంబంధించిన రాతప్రతులు, స్వరలిపి, అరుదైన రికార్డులు వంటి వాటిని డిజిటలైజ్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని దస్తగిరి సాహెబ్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక వస్తువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్దితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేస్తూ
1: రాష్ట్ర యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. 2025-26 సంవత్సరంలో ఈ 1 ఇయర్ లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 20% ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఉద్యోగాలు వస్తాయి యువతకి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో దాని మీద వచ్చే జీఎస్టీతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అటు సంక్షేమ పథకాలు చేయగలం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయగలం. ఇండస్ట్రీస్ రావాలంటే అంటే వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్థలాలు కానీ, వాటర్ కానీ అన్ని సమకూరిస్తేనే జరగదు. దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు.
0: ఒమన్లో ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లా వైలపాడు గ్రామానికి చెందిన షహ్నాజ్ను స్వదేశానికి తీసుకురావడంలో రాష్ట ప్రభుత్వం అండగా నిలిచింది. గత ఏడాది నవంబర్లో ఉద్యోగం కోసం మస్కట్ వెళ్లిన షహ్నాజ్కు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి రావాలని నిర్ణయించుకుంది. అయితే అక్కడి ఏజెంట్లు నిరాకరించడంతో షహ్నాజ్ ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయంపై ఆమె భర్త అబూబాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ సొసైటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట ప్రభుత్వం స్పందించి షహ్నాజ్ను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వలస కార్మికుల భద్రత, సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో చొరవ తీసుకున్న ఏపీఎన్ఆర్టీ సొసైటీని ముఖ్యమంత్రి అభినందించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన మ్యాజిక్ ట్రైన్లు ఒక వినూత్న కార్యక్రమమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఒక వీడియో సందేశంలో మాట్లాడారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి మ్యాజిక్ ట్రైన్లు అనే వినూత్న కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నీరు వడపోతకు గురై భూగర్భ జలాలు మెరుగుపడతాయని సింధు తెలియజేస్తూ,
2: మ్యాజిక్ డ్రైన్స్ అని కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. విలేజెస్లో చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. దేని వల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఒక ఇనిషియేటివ్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. బేసికలీ ఆ వేస్ట్ వాటర్ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ వాటర్ అవన్నీ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఆ బ్యాడ్ స్మెల్ అని రావడం కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ దాంతో అందరూ హ్యాపీగా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉండొచ్చు.
0: వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై సమగ్ర అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఈరోజు బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయిస్తామని తెలిపారు. స్వీకరించిన వినతులను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. దేశంలో ప్రతి వర్గానికి అభివృద్ది ఫలాలు అందేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు తెలిపారని అన్నారు. ఇక మరోవైపు ఈ ఫలితాలపై విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు మాట్లాడుతూ,
3: 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఇవాళ మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ అధికారంలోకి కూడా వచ్చింది. అదేవిధంగా ఇతర 6 రాష్ట్రాలు ఎన్డీఏ రాష్ట్రాలు కలిపి మొత్తంగా 23 రాష్ట్రాల్లో ఇవాళ ఎన్డీఏ పాలన కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటే, ప్రజలు కోరుకున్న విధంగా పాలన కొనసాగుతూ ఉంది. వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ఒక వికసిత్ భారత్ నిర్మాణం చేసే దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది.
0: తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఉరందూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని

0: అని చెప్పారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారని తెలిపారు. గాయపడిన ఇద్దరిని తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవస్థాపకత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
4: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

నువ్వొస్తావని మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఏంటి ప్రసన్న, సడన్ గా ఇలా డబ్బు ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఒక సాంగ్ ప్లే చేస్తావని అనుకుంటూ ఉంటారని నాకు తెలుసు. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ ఏంటని చెప్పేస్తాను. జనరల్గా ముఖ్యంగా మహిళల్లో ఏంటి అంటే, యుక్త వయసులో పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇంటి బాధ్యతలు, వీటి కారణంగా కొంతమందికి ఉద్యోగాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుందన్నమాట. కానీ మనకంటూ పొదుపు అనేది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా 40 ఏళ్ళలోకి వచ్చాక పొదుపు చేయాలనే ఆలోచన వచ్చినా కూడా చాలా మంచిది అనమాట. మరి దానికంటూ కొన్ని పద్ధతులు అవి ఉంటాయి, మరి అవన్నీ పాటించాలి అంటున్నారు నిపుణులు అనమాట. మరి అవేంటి అనేది ఇవాళ ధీరాలో తెలుసుకుందాం. అసలు ముందు పొదుపు చేయాలి అంటే అప్పులు అనేవి ఉండకూడదు కదా. సో ఖచ్చితంగా పొదుపు చేయాలి అనే ఆలోచన ఉంది అంటే మన అంటే కంట్రోల్ చేసుకోవడం కానీ, ఖర్చుల్ని అదుపు చేయడం కానీ ఇలాంటివి చాలా వస్తాయి. మరి 40 ఏళ్ళలోకి మీరు కూడా వచ్చేసారా, పొదుపు చేయాలి అనే ఆలోచన ఉందా? సో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే పొదుపు చేయాలి అనే ఆలోచన రావడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మరి ఎలా ఏంటి అనేది ఖచ్చితంగా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను పైసా వసూలు మూవీ నుంచి ఇంకొక సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

పైసా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనం ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి 40ల్లోకి వచ్చిన తర్వాత పొదుపు చేయాలి అనే ఆలోచన రావాలి, మరి దానికోసం ఏం చేయాలి అని తెలుసుకుందాం. ఇవాళ దీరాలో నిపుణులు ఏం చెప్తున్నారు అనేది కూడా చెప్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మార్కెట్ గురించి తెలియజేసే వీడియోలు కూడా చూడండి, ఎందుకంటే ప్రపంచం మొత్తం మన అరచేతిలోనే ఉంటుంది. మీకు తెలుసు ఎలా ఉంటుందో, స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన అరచేతిలో ఉన్నట్టే. సో మనం తెలుసుకోవాలి అనుకోవాలి కానీ ఏదైనా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి సో అలాంటివి చాలా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకొని, చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, సో వాళ్ళందరి సలహాలు తీసుకొని వాటి గురించి పూర్తి అవగాహన వచ్చాక కొద్ది మొత్తంలో మార్కెట్లో పెట్టుబడిగా పెట్టండి అనమాట. అలాగే అత్యవసరానికి కొంత డబ్బును తీసుకొని ప్రతి నెల పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఎమర్జెన్సీస్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి నెల మనం మనీ పక్కన పెట్టుకోకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి, అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పొదుపు చేయాలి అంటే అసలు అప్పు అనే దానికి దగ్గరికి దరిదాపులకు కూడా వెళ్ళకూడదు అనమాట. కాబట్టి కొంత మనీ మనం ఇలా ఎవ్రీ మంత్ పక్కన పెట్టుకుంటూ ఉంటే ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు అత్యవసరమైతే అప్పు చేయకుండా మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో అదే మనకి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకూడదు అంటే ఎమర్జెన్సీస్ రాకుండా ఉండవు, కానీ అలాంటప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితులు రాకుండా ఉండేలా చూసుకునే అంటే బాధ్యత మాత్రం మన చేతుల మీదే ఉంది కాబట్టి కొంత మొత్తం మన దగ్గర ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాగే ఇంతకుముందు మీ పేరు మీద తీసుకున్న రుణాలు ఏమైనా ఉంటే, ఇందాక నేను చెప్పినట్టే క్రెడిట్ కార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దేనికైనా అంటే ఏదైనా మంచి చెడు రెండు ఉంటాయని చెప్పి మార్కెట్ గురించి అవగాహన పెంచేవి ఉంటే రుణాలు తీసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు రెడీగా ఉంటారు, మనం కూడా అట్రాక్ట్ అయ్యి కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి, అప్పుడే మనం పొదుపు మీద అవి ఇవి రెండు కష్టం కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే, ముఖ్యంగా మీరు 40ల్లోకి అలా దగ్గరగా వచ్చేస్తుంటే అవన్నీ మ్యాక్సిమం వీలైనంత వరకు క్లియర్ అయితే చేసేసుకోండి. అప్పుడే మీరు పొదుపు మీద అంటే ఒకవేళ అవి క్లియర్ చేసుకోకుండా పొదుపు చేయాలి అనే ఆలోచన మీకు వస్తే మంచిదే, కానీ క్లియర్ చేసుకుంటే పొదుపు చేయడానికి బెనిఫిట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వయసులో పొదుపు చేయాలి అని మీరు ముఖ్యంగా అనుకుంటే అప్పులు అంటే పొదుపు మాత్రమే చేయాలి 40ల్లోకి దగ్గర పడుతుంటే అసలు అప్పులు కాదు అనే పాయింట్ మైండ్లో అలా పెట్టేసుకోండి అనమాట. ఇంకోటి జీవిత బీమా తప్పనిసరిగా తీసుకోండి, ఇదేంటంటే మీ కుటుంబీకులకి ఆసరాగా ఉంటుందన్నమాట. అలాగే అనవసరపు ఖర్చుల్ని దాటివేయండి. వీకెండ్ ప్లాన్ ఏదైనా ఉందనుకోండి అది నెల మొదట్లోనే ప్లాన్ చేసుకోండి, ఎందుకు అంటే అత్యవసరం ఖచ్చితంగా దీనికి ఖర్చు పెట్టాల్సిందే అనుకుంటే మాత్రమే ఖర్చు పెట్టండి. కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి, అలాంటివి ఏం చేయలేం, అలానే దుబారా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి. సో మనం ఇలా ఏదైనా కొంచెం ప్లానింగ్ చేసుకొని పొదుపు చేయాలి అనే ఆలోచన అనుకుంటే ఆటోమేటిక్గా మన నుంచి పిల్లలకి కూడా వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఊహ తెలిసిన తర్వాత నుంచి వాళ్ళకు కూడా కిడ్డీ బ్యాంక్ అని ఇంకా చాలా ఉన్నాయి కదా. సో ఇలాంటివి ఇస్తూ ఉండండి, ఎంతో కొంత సేవింగ్ చేయడం అనేది అలవాటు చేస్తూ ఉంటే ఏంటి అంటే మనకి ఎవరి దగ్గర అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు కాబట్టి అప్పుడు మనకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కోగలిగేది మనీతోనే. అందుకే ఇందాక నుంచి నేను మనీ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నా దీరాలో. మరి పొదుపు చేయాలి కాబట్టి మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం చెప్పుకోవాలి అంటే అసలు నెలలు రోజులు సంవత్సరాలు కూడా సరిపోవు అనమాట. ఎందుకంటే మొత్తం కీరోలు ఏదైనా ఉంది అంటే ప్రపంచం మొత్తంలో డబ్బుదే కాబట్టి అది మనందరికీ తెలుసు. కాబట్టి సేవ్ చేసుకోండి, చెయ్యండి. నువ్వు బాగానే చెప్తావులే, వినడానికి చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ కుదురుతుంది అంటే ఖచ్చితంగా కుదురుతుంది, మన సంకల్పం మంచిదైతే నిజంగా అంత మంచి జరుగుతుంది. సో ఈ రోజు నుంచి సేవింగ్ చేద్దాం, మనం కూడా మన భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకుందాం. సో అదనమాట. మరి ఇవాళ దీరా కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్టర్ మనీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడి సందడిలో. అంతవరకు స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

ఆర్తి ఎఫ్ఎం 101.3. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1 డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జీగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏమీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

మధురం మధురం పరుగం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే నాతో పాటు కలిసి మీరు కూడా సండడే సండడీ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించారనమాట. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గణేష్ రాజు, శ్రీవస్త్ర వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేస్తారనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే గనక మీ అందరికీ తెలిసిందే, నాకు తెలిసి చాలా ఈజీగా ఆన్సర్ చేసేస్తారని అనుకుంటున్నా. జనరల్గా ఈ మూవీ ఈ డైలాగ్ చాలా చాలా ఫేమస్ కదా, జై బాలయ్య అంటూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. మరి ఈ ఫేమస్ లైన్ని ప్రదర్శించిన సినిమా ఏది? సో క్వశ్చన్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇవాంటి సండడే సండడీలో మనం ఎలాంటి సాంగ్స్ వినబోతున్నాము అంటే చాలా మాటలు చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేకపోతాం అనమాట. సో మనసులో ఉన్న భావాలన్నీ మాటల్లో చెప్పలేనప్పుడు ఎలా చెప్పాలి అని సతమతమవుతూ ఉన్నప్పుడు పాటల్లో పాడితే ఎలా ఉంటుంది క్లారిటీగా చెప్పాలి అంటే నేను చెప్పడం కంటే వినిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మన మనసులో ఉన్న భావాలన్నీ మాటల్లో చెప్పలేక ఎలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పాటలు ఎలా ఉంటాయి అనేది ఇవాళ సండడే సండడీలో వినిపించబోతున్నాను అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సవారీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ వింటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనం ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు ఇంతకీ నేను రాసుకుంది వాళ్ళు పంపించింది ఒకటేనా, కరెక్టా కాదా, అవన్నీ చూసేద్దాం. హాయ్ ప్రసన్న మేడం, బాగున్నారా అంటూ కడప నుంచి వినయ్ మెసేజ్ చేశారనమాట, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అలాగే ఇంకా ఎవరు అంటే గనక ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట, ఎవరు ఎక్కడి నుంచి, పార్థశారథి గారు భరత్నగర్ సిద్దిపేట నుంచి అనమాట. మరి ఆన్సర్ అయితే పంపించలేదు, ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మీరు మెసేజ్ అయితే చేశారు. అండ్ ఇంకా రామకృష్ణ గారు ఫ్రమ్ కర్నూలు నుంచి ఆన్సర్ అని చెప్పి పంపించారు, బట్ అదైతే కాదు. అండ్ ఇంకా జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి అనమాట, మీరు పంపించింది కూడా కాదు. అండ్ కనకారావు గారు పెడ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే మలాన్ బి కర్నూలు నుంచి అనమాట, బాలాజీనగర్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. సమీరా బేగం ఎక్కడి నుంచి, కొల్లిపర్రి నుంచి అనమాట. మీరైతే అసలు టోటల్గా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్టే అనమాట. ఎవరు అంటే గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్ అయితే చేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక బందర్పల్లి నుంచి ఏంటి, మీ పేరైతే ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు, శ్రీను అని మాత్రమే అర్థమైందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ ఇప్పటి వరకు చాలామంది మెసేజ్లు అయితే పంపించారు, కానీ వాటిల్లో ఎగ్జాక్ట్గా నేను అనుకున్న ఆన్సర్ అయితే పంపించలేదు. సరే, మీ అందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుతున్నాను. జై బాలయ్య అంటూ ఉంటాం, వింటూ ఉంటాం కదా, ఈ ఫేమస్ లైన్ని ప్రదర్శించిన సినిమా ఏది అంటే, సో మనకు ఆ సినిమాలో ఆ సీన్ కనిపిస్తుందనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. మరి చాలామంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు, కొంచెం దగ్గరగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేసి మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి అయితే మెసేజ్లు పంపిస్తూ ఉండండి. అండ్ ఇవాళ సండే సండేలో మనసులో ఉన్న భావాలు చెప్పలేక సతమతం అవుతూ ఉన్నప్పుడు పాటల్లో పాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, మనసులో ఉన్న ఫీలింగ్స్ ని చెప్పాలి అంటే, సో మాటలు కాకుండా మన రచయితలు పాటల్లో ఎంత బాగా రాశారు అనేది ఇవాళ సండే సండేలో వినిపిస్తాను అని చెప్పాను. మరి ఇందాకే ఒక లవ్లీ సాంగ్ వినిపించాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకా మీకు ఏంటి కాన్సెప్ట్ అని అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే ప్లే చేయాలి. ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో. అండ్ ఇప్పుడు మీరు విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఏంటి ఫ్రమ్ ద మూవీ అంటే థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి. ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అయితే మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే ఇంకా గెస్ట్ చేసి పంపించలేదన్నమాట. అలాగే రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా మై నేమ్ ఈజ్ అని చెప్పి దరిపినేని సాయి కృష్ణ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అలాగే మలన్ బి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి అనమాట. ఓకే నోటెడ్ అండి. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా శుభ మధ్యాహ్నం ప్రసన్న మేడం అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది కూడా. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అఖిల్ ఫ్రమ్ నెల్లూరు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి అనమాట. ఓకే మీరు కూడా పంపించింది రాంగ్ ఆన్సరే. మరి ఇంతకీ ఇంతమంది కన్ఫ్యూజ్ అయ్యారా? సరే ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక జై బాలయ్య అంటూ ఉంటాం వింటూ ఉంటాం కదా. సో ఈ మూవీ అంటే ఈ ఫేమస్ లైన్ని ప్రదర్శించిన సినిమా ఏంటి అంటే ఆ సీన్ మనకి కనిపిస్తుంది ఆ మూవీ ఏంటి అంటే కనుక అఖండ అనమాట. సో అఖండ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒంటరి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. మరి ఎవరు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు వినాలి అంటే ఈ సాంగ్ వినాల్సిందే అనమాట. సో వింటూ స్టే ట్యూన్టూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ వింటూనే ఉండండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను అనమాట. ఈ సాంగ్ కి సంబంధించి ఖచ్చితంగా, ఈ మూవీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతా. అండ్ మూవీ నేమ్ కూడా నేనే చెప్పేస్తున్నాను. నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతాను. మరి ఈ సాంగ్ వింటూ నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఈ మూవీలోంచి ఈ సాంగ్ విన్న తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతాను ఈ మూవీకి సంబంధించి అని చెప్పాను కదా. మరి అందరికీ తెలిసిందే క్యూటెస్ట్ ఆర్తి అగర్వాల్ ఇంకా వెంకటేష్ యాక్ట్ చేశారు ఈ మూవీలో. అయితే ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ నేమ్ ఏంటి? సో అదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తుండండి. ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ వచ్చేస్తున్నాయి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వస్తు ఉత్పత్తి వ్యవస్థాపకత అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. మెరుగుదల పద్ధతుల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంపై ఆయన ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల వినూత్న కార్యక్రమమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఒక వీడియో సందేశంలో మాట్లాడారు. ఇసుక రవాణా సమస్యలపై టిప్పర్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని గనుల శాఖ మంత్రి కొలు రవీంద్ర హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని దస్తగిరి సాహెబ్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. శ్రీకాళహస్తి సమీపంలోని వరందూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఈ సాంగ్ దగ్గరికి అయితే రాకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఒక సాంగ్ వినిపించాను, నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి. అందులో ఆర్తి అగర్వాల్, క్యూటెస్ట్ ఆర్తి అగర్వాల్, నిజంగా ఎప్పటికీ మర్చిపోలేం కదా అలాంటి హీరోయిన్ అనమాట తనైతే. అంటే చేసిన కొన్ని మూవీస్ అయినా సూపర్ హిట్ అయ్యాయి, ఏవో ఒకటి రెండు తప్ప. ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి ఆర్తి కూడా. అండ్ ఇప్పుడు తన క్యారెక్టర్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. నువ్వు నాకు నచ్చావు మూవీలో మరి ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే అసలు ముందు మీరందరూ పంపించిన మెసేజ్లు అయితే చదివేసేయాలన్నమాట. చాలామంది గెస్ట్ చేసి పంపించారు, చూద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు ఎవరు, క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి అనమాట. అది అయిపోయింది తర్వాత ఇంకొక సాంగ్ కూడా వినిపించా, దాని తర్వాత ఇప్పుడు క్వశ్చన్ కూడా రిపీట్ చేశాను కదా, సో అది గెస్ట్ చేసి ఆన్సర్ మెసేజ్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బాగున్నారా అంటున్నారు పులిపాటి వెంకటేష్ అనమాట మహబూబ్ నగర్ నుంచి. మీరు కూడా ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ భాను మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా ఎక్కడ అసలు కనిపించలేదన్నమాట. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అబ్దుల్ కలాం అనమాట, ఎక్కడి నుంచి పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేసి పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కొల్లాపూర్ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానీ మీ పేరు ఏంటి అవేమీ పంపించలేదు. తర్వాత ఇంకా ఎవరు అంటే కనుక నా పేరు తులసి అంటున్నారు మౌనిక వీళ్ళందరూ అనమాట నందికొట్కూరు నుంచి, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక రామకృష్ణ ఫ్రమ్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే పెడన నుండి నరసన్న శివగంగ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్, అలాగే ఇంకా ఎవరు అంటే కనుక

ఓకే, సాయికృష్ణ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నిజామాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బొడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపర్ నుంచి మౌలాలి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక లోషిత అనమాట నూజివీడ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబై అంటున్నారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక బత్తిని రవికుమార్ అనమాట, ఎక్కడి నుంచి, వజ్రపు కొట్టూరు నుంచి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే గణేష్ రాజు, శ్రీవాస్ రావు వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎన్జిఓ కాలనీ కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే మహంకాళి, రాజేశ్వరి, సాత్విక్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా జగ్గయ్యపేట నుంచి నాగా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆ మూవీని 100 టైమ్స్ చూసి ఉంటా అంటున్నారు. ఎవరు ఇంతకీ ఆ 100 టైమ్స్ చూసిన వాళ్ళు, సెంచరీ అనమాట. పేరు, ఊరు ఎక్కడి నుంచి అంటే అఖిల్ ఫ్రమ్ నెల్లూరు అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాంటి మూవీస్ అలా చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. సో నిజంగా ఆ మూవీ అంతా చాలా చాలా బాగుంటుంది కదా. అండ్ అలాగే సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అనమాట కాజా కృష్ణా జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక నువ్వు నాకు నచ్చావు మూవీలో ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ నేమ్ ఏంటి అని చెప్పి అడిగాను. సో దానికి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన ఆన్సర్స్ అన్ని కరెక్టే అనమాట. సో మీకు కూడా తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే నేను ఎవరు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారో మీ అందరికీ తెలియాలి అంటే కనుక ఎగ్నమ్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వినేయాల్సిందనమాట. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు, కీర్తి రాజ్ కుమార్ అనమాట, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి మీరు కూడా. అలాగే చిలుక నారాయణ, అనసూయ యమున వీళ్ళందరూ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక రామచంద్రరావు ఇంకా బ్రదర్స్ అనమాట. ఓకే, రామవరపాడు విజయవాడ నుంచి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి, యశోద, జానకిరాజ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే క్యాదర్ వీరేష్ రాజౌళి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జీకే క్వశ్చన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు అనమాట. ఎవరు అంటే కనుక స్వరూప, రబ్బెనా, చాలామంది అలా పంపిస్తూ ఉన్నారు. ఓకే, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక లక్ష్మణ్ అనమాట, నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించి, దాని తర్వాత అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపించి, రెండు కలిపి పంపించేశారనమాట ఒకే మెసేజ్లో. ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గణేష్, రాజు, శ్రీవాస వీళ్ళందరూ కోనాపూర్ నుంచి అనమాట. అండ్ అలాగే అనంతపూర్ నుంచి ఇక్కడ పాపంపేట, నిజంగానే పాపంపేట బాలరాజునా మీ పేరు, ఓకే. అలాగే అనురాధ గారు వీళ్ళందరూ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ అలాగే మలాన్వి కర్నూలు నుంచి అనమాట, లేదు మీరు గెస్ చేసింది రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక

ఎడ్లా వెంకటరెడ్డి అనమాట, ఫ్రమ్ లక్కవరం నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు, త్రివిక్రమ్ గారు రాసిన మాటలన్నీ సూపర్ ఉంటాయని చెప్తున్నారు ఆ మూవీలో. సరే, ఇంతకీ అసలు ఆ క్యారెక్టర్ పేరేంటి అంటే కనుక మీ అందరూ పంపించింది అనమాట, నందిని, నందు. సో కొంతమంది షార్ట్కట్లో పంపించారు, కొంతమంది నందిని అని చెప్పి పంపించారు, అండ్ చాలామంది ఆశ అంటున్నారు. ఆశ తంది కాదు క్యారెక్టర్, ఆశ సైనిది అనమాట. సో తన క్యారెక్టర్ నేమ్ ఆర్తి అగర్వాల్ది, మాత్రం నందిని అనమాట. నందు నందు అని ఆల్మోస్ట్ మనం వింటూనే ఉంటాం మూవీ అయ్యేంత వరకు కూడా. సో ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం ఒక సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడగచ్చు కదా అనుకుంటూ ఉంటారు కాబట్టి క్వశ్చన్ కూడా అడిగేస్తా, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. ఇంతకీ ఏంటి మరి ఇందాక నుంచి జీకే క్వశ్చన్స్ అడగండి అని అందరూ కాదు, కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా మన దగ్గర రెడీగా ఉంది, అడగడమే లేట్ అనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, కతి బహు పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఇదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862-4-1-4 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు యాక్చువల్గా మహేష్ బాబు కనిపిస్తే ఏదైనా చెప్పాలనుకుంటామా? ఏం మాట్లాడుతున్నావు, ఒకటేంటి, ఎన్ని మాటలైనా చెప్పాలనుకుంటాం అని అనుకుంటూ ఉంటారు కదా. సో మనం చెప్పాలనుకుంటున్న మాటల్ని కూడా సోనాలి బింద్రే చెప్పేసింది అనమాట. మరి ఎలా చెప్పారు, ఏంటి అసలు తను చెప్పాలని డిసైడ్ అయిపోయింది గట్టిగా. సో ఇంతకీ అసలు ఏం చెప్పాలనుకుంటుంది తెలియాలి అంటే మురారి మూవీ నుంచి లవ్లీ సాంగ్ వినాల్సిందే అనమాట. వింటూ స్టేట్ యూన్ 2.1.3 వివిధ భారతి ఎఫ్ఎం. అలాగే క్వశ్చన్ కూడా అడిగేసా, అది కూడా మీరు ఈ సాంగ్ విని అక్కడికి వెళ్ళిపోకండి, మహేష్ బాబు దగ్గర ఇక్కడే ఉండండి. అలాగే ఆన్సర్ కూడా మెసేజ్ చేయండి. స్టేట్ యూన్ 2.1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

మనము ఉన్నాం సండీ సండీ ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే గెస్ట్ చేసి పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక నేను ఆన్సర్స్ అన్ని చదివేయాల్సిందే. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఖచ్చితంగా అడిగేస్తా. బట్ దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట, అవన్నీ చూద్దాం. లక్ష్మణ్ నందికొట్కూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగనందరకాళి నుంచి అప్పల్ రాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే చిలుక నారాయణ అండ్ సుయా వీళ్ళందరూ అనమాట, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు పాలెం సూర్యనారాయణ అనమాట. ఓకే, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో అంటున్నారు, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గణేష్ అనమాట రాజు, వీళ్ళందరూ కోణాపూర్ నుంచి, అదైతే కాదు ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎన్ పార్థశారథి అనమాట, భరత్ నగర్ సిద్దిపేట నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరైతే. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి

మాట అంకయ్య మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పెడన జోగానందరావు కాలి నుంచి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా గెస్ట్ చేసి పంపించలేదన్నమాట. సరే, క్వశ్చన్ అయితే అడగమన్న వాళ్ళందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేసేస్తున్నాను. కటి బిహు పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని క్వశ్చన్ అడిగాను అనమాట. సో మళ్ళీ రిపీట్ కూడా చేసేసాను కాబట్టి, సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు పంపించిన వాళ్ళైతే ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే గెస్ చేసి పంపించేశారనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సొంత మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి తన మనసులో ఉన్న భావాల్ని ఎలా చెప్తుందో తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ ఖచ్చితంగా వినేయాల్సిందనమాట. ఇంతకీ ఎవరు, నమిత. సో నమిత యాక్ట్ చేసిన మూవీ ఫ్రమ్ ద మూవీ సొంతం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట, కరెక్ట్ ఆన్సర్. అలాగే పాపినీయ పాలెం సూర్యనారాయణ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెద్దమోదుగుపల్లి నుంచి పాలాది మాధవరావు గారు అనమాట, మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సాయి కృష్ణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి పాపంపేట బాలరాజు, అనురాధ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా నుంచి ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రత్యూష ఇంకా నిత్యూష అనమాట, ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి గుమ్మల్ దిబ్బ కొవ్వూరు నుంచి అనమాట, మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మీ పేర్లు ప్రత్యూష నిత్యూష చాలా వెరైటీగా ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా. అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గణేష్ రాజు శ్రీవాస వీళ్ళందరూ కోణాపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కతి బహు పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మీ అందరూ పంపించిందే అస్సాం అనమాట. మరి మీ అందరి కోసం నేను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఖడ్గం అనమాట. తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతాను. మరి నేను క్రియేట్ చేసిన క్వశ్చన్ ఒకటి కంపల్సరీ అడుగుతాను కదా, మీరు అలా అడగగానే గెస్ చేసేస్తారు. సో దానిలో పిహెచ్డి జాయిన్ చేస్తాను మీ చేత. మరి ఆ క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఈ సాంగ్ వినాలి, తర్వాత నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఖడ్గం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి.

మనమున్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మీ అందరి కోసం క్వశ్చన్ ఈసారి 2 సార్లు అడుగుతాను, ఆన్సర్ మాత్రం కరెక్ట్ గా గెస్ చేసి పంపించండి. ఈగలో ఉంటాను, పగలో ఉండను, నాదంలో ఉంటాను, వేదంలో ఉండను, అతడులో ఉంటాను, అతనిలో ఉండను, నేను ఎవరిని? ఇదే క్వశ్చన్ అనమాట. మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి రిపీట్. ఈగలో ఉంటాను, పగలో ఉండను, నాదంలో ఉంటాను, వేదంలో ఉండను, అతడులో ఉంటాను, అతనిలో ఉండను, మరింతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి 5-6 అక్షరాల పదాలే మీరు చాలా ఈజీగా గెస్ చేసి పంపించేస్తారు. నాకు తెలిసి ఇది చాలా సింపుల్గానే పంపించేస్తారు అని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే సుకుమారుడు మూవీ నుంచి తన మనసులో ఉన్న మాటలన్నీ ఎలా చెప్తోందో చూడాలి అంటే ఖచ్చితంగా ఈ సాంగ్ వినాల్సిందే అనమాట. ఆల్రెడీ మూవీ నేమ్ చెప్పేశాను కదా, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అవన్నీ చూసేద్దాం. అసలు కరెక్ట్ పంపించారా లేదా, పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారనమాట. అలాగే కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి అనమాట. మీరు పంపించిన సమాధానం ఏంటి? ఓకే, ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి దాని తర్వాత దానికి కూడా సమాధానం చెప్పేశారనమాట. అందులో ఒకటైతే కరెక్ట్. అలాగే ఎవరు అంటే కనుక బత్తిని రవికుమార్ అనమాట, వజ్రపు కోతూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నంజల్ జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి దాని తర్వాత ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారనమాట. ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు, సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ప్రత్యూష నిత్యూష అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి, గుమ్మల్ దిబ్బ కోవూరు నుంచి అనమాట. మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నమస్కారం మేడం, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి అనమాట. బిజిలీ వెంకటేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక దీపం అంకయ్య శ్రేణు బందర్పల్లి నుంచి అనమాట. మీరు కూడా కరెక్ట్, మీరు ఒకవేళ ఓకే మీ ఆన్సరే అదైతే కనుక రాంగ్ ఆన్సర్. అంకయ్య శ్రీను బందర్పల్లి ఆత్మకూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ అన్ని పంపించారు, బట్ మీరు పంపించింది అయితే కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎన్ పార్థశారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాపినేపాలెం సూర్యనారాయణ గారు అనమాట పాపినేపాలెం నుంచి పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి అనమాట సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి. మీరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కానీ ఆన్సర్ అయితే గెస్ట్ చేసి పంపించలేదు. ఎనీవే చాలామంది కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ట్ చేసి పంపించేసిన క్వశ్చన్

ఏంటి, మరి ఆన్సర్ ఏంటి అంటే గనక, ఈగలో ఉంటాను, పగలో ఉండను, నాదంలో ఉంటాను, వేదంలో ఉండను, అతడిలో ఉంటాను, అతనిలో ఉండను, ఇంతకీ నేను ఎవరిని అని అడగడం జరిగిందనమాట. మరి దానికి ఆన్సర్ నేను రివీల్ చేసే టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక యజ్ఞవల్కన్ హరికార్తికేయ అనమాట, సుల్లూరుపేట నుంచి మెసేజ్ అయితే పంపించేశారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. మరి ఇంతకీ ఏంటి మీ అందరూ పంపించిన ఆన్సర్ అని నేను అలా చెప్తున్నా, ఇంకా మెసేజ్లు అయితే అలా వస్తూ ఉన్నాయన్నమాట. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా నేనైతే ఆన్సర్ రివీల్ చేసేద్దాం అనుకుంటున్నా. ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించిందే, అసలు దీనికైతే ఒక్కళ్ళు కూడా రాంగ్ అయితే పంపించలేదన్నమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఏంటి ఏంటి అంటే ఆన్సర్ ఈనాడు అనమాట. సో ఈనాడు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అదనమాట ఇవాళ సందడి మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే జై మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ఇవాళ సందడి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ 201.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3. తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది.

అవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను అనుశ్రీ. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వీవోఏల పనితీరును మెరుగుపరిచి విస్తృత సేవలు అందేలా చేసేందుకు డ్వాక్రా సంఘాల వీవోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్టు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఒక వారం ఆయుర్వేదం, మరో వారం హోమియోపతి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. విశాఖపట్నంలోని రిషికొండ బీచ్ లో జలక్రీడల శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ తెలిపారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా జలక్రీడల శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలపై విజయవాడలో నిర్వహించిన పాత్రికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి 100% అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను ప్రత్యేక శ్రద్దతో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 4 గంటల 3 నిమిషాల 4 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రాంలోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం 786 ఖైదీ ప్రేమ కథ, దాని తర్వాత ఆకాశ వీధిలో ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ భారతి FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ్ళ వివిధాల్లో థీమ్ ఏంటి అంటే వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి మొగుడు, దాని తర్వాత అల్లరి ప్రియుడు, ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేడియం టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం నీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాల్లో థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ అబ్బాయి చాలా మంచోడు, దాని తర్వాత ఎవరి అత్తగాడు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

అల్లుడు గారు వచ్చారు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే బాహుబలి 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్ అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే యాజ్ యూజువల్ అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో తెలుసుకుందాం. ఈరోజు నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలొచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్గా ఉండేవాళ్లకు స్ట్రెస్ అంటే ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయట. వర్క్ స్ట్రెస్లో పడి నవ్వడాన్ని చాలామంది మర్చిపోయారు. ఇవాళ మన వర్క్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆర్టిఫిషియల్గా నవ్వేస్తూ ఉంటారు. ఏ హాయ్ హూ అని అందరికీ ఏదో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్లెజెంట్రీస్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళగానే, కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్ళకు కలుగుతుంది. దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని ఉన్నా లేకున్నా గానీ ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మనం చూపిస్తూనే ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేసే ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్గా చూపిస్తున్నారు. అంటే సీసీసీ లుక్ అంత టెన్షన్ అయిపోయింది. అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్గా సాలిట్యూడ్లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్, తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు? నవ్వకుండా గోళీలు మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్ లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్లతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూపించేశాం కదా ఆర్టిఫిషియల్, ఎక్కడ మళ్ళీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యూ బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యూ లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్తో కలిసి ట్రూత్ఫుల్గా ఉంటే ఏమవుతుంది? హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం, పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, వీ టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వీ రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వీ ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఒక మజిల్స్కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్గా చాలామంది ఏంటంటే ఏదో సీరియస్గా ఫేస్ పెడతారు. అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా VIPs, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అది అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతనేదో వెనెల ప్రోగ్రాంలో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ నవ్వకండి. నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వితే అంత మంచిది. మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి.
నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తొస్తుందట. గట్టిగా నవ్వేవారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండేవారికి జీర్ణశక్తి పెరుగుతుంది. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్యౌషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితమంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ అని అంటూ ఉంటారు. కరెక్టే, అది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ ఇలాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో మనకు స్ట్రెస్నిచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ ఆ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం రిఫ్రెష్డ్గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 కేలరీస్ ఖర్చవుతాయి. ఇది మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళైంది అలా లేచి, లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం. కానీ దాంట్లో పడి అసలైనవి మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకయింది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్, స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. With this wonderful information about the importance of laughter, this is Chetan signing off in today's Vanilla program. I'll get back to you in our next segment. Till then, have a great time. Bye. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. మా ఈమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను ప్రపంచస్థాయి బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతో పాటు వాటికి ప్రపంచ మార్కెట్ కల్పించేందుకు అవసరమైన పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య భద్రత సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్దిదారులకు 26.41 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ప్రగతి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే రాష్టాల అభివృద్ది సాధ్యమని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రతిష్ట ప్రపంచస్థాయిలో మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలిసారిగా రాష్టంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ వేదికలపై శిక్షణ ఇప్పించి వారిని గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్లుగా తీర్చిదిద్దే ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను రాష్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారిలో 37 మందిని అంతర్జాతీయ శిక్షణా పర్యటనకు ఎంపిక చేశారు. మొదటి దశగా 37 మంది ఉపాధ్యాయులతో కూడిన బృందం సింగపూర్కు బయలుదేరింది. అక్కడ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు డిజైనింగ్ లెర్నింగ్ ఇన్స్పైరింగ్ థింకింగ్ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టేలా ప్రతిపాదనలను అధికారులు సిద్దం చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ అభివృద్ది, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పట్టణ స్థానిక సంస్థలు రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేశాయి. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల్లో 948.15 కోట్ల వసూళ్లతో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 22.91% వృద్దిని నమోదు చేశాయి. ఈ విషయాన్ని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాము. గీత్ గాత్ చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాల్లో పాల్గొన్న ఆయన ఈ ఫలితాలను చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 33,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రాష్ట ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సుమారు 33 గ్రామాల్లోని 4,00,000 మందికి పైగా జనాభాకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ది చేకూరనుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులు వ్యవసాయం కోసం వినియోగించే పవర్ టిల్లర్లు, అలాగే రోటోవేటర్లు, హార్వెస్టింగ్ థ్రెషర్లు వంటి పలు యంత్రాలను కొనుగోలు చేయడానికి 40% రాయితీ లభించనుంది.

లోని కలెక్టర్ కార్యాలయంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో జలక్రీడల శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా జలక్రీడల శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలపై విజయవాడలో నిర్వహించిన పాత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి 100కి 100% అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను ప్రత్యేక శ్రద్దతో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్పమూల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: City FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్ విన్నాము పుష్ప 2 మూవీలో నుంచి. ఎస్, మరి స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

0: రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ది చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్దిపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రొడక్ట్ పర్ఫెక్షన్తో పాటు లాజిస్టిక్స్ను కూడా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అనే నినాదంతో ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతి జిల్లాలోనూ ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కలుగుతాయన్నారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ మార్కు దాటి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తమిళనాడులో తమిళ వెట్రీ కళగం టీవీకే పార్టీ ఆధిక్యంలో అతిపెద్ద పార్టీగా పయనిస్తోంది. కేరళలో యుడిఎఫ్ కూటమి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ది, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని చెప్పారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి మద్దతే ఈ విజయానికి కీలకంగా మారిందన్నారు. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని శ్రీనివాస వర్మ మాట్లాడుతూ,
1: నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో పార్టీ యొక్క కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసి విజయులైనటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు దాదాపు 200 సీట్లతో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి అత్యంత ఆనందం కలిగించేటువంటి విషయం అని చెప్తూ, ఏదైతే మా పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో, ఆయన పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి వ్యక్తి, మేధావుల నుంచి శాసనమండలికి ఎన్నికైనటువంటి సభ్యుడు, ఆ రోజుల్లో ఆ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అనేది ఆయన యొక్క కల పూర్తిగా సాకారమైంది.
0: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగడం పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన అధ్యక్షుడు విజయ్ని అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీవీకే పార్టీ విజయంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యత, నిబద్దతతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్న విజయ్కు శుభాభినందనలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యులు, అధికారులతో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సమీక్షలో పాల్గొన్న వారికి వివరించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షకు పర్యాటక శాఖ మంత్రి నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్,

0: ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో పాటు ఇతర మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారుతోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 54 మంది లబ్దిదారులకు 26 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారికి బాసటగా నిలుస్తున్నామని, ఈ క్రమంలో గత 22 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో 835 మందికి దాదాపు 5 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ది చేకూర్చామని, ఇదొక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకొకసారి లబ్దిదారులకు చెక్కులు అందిస్తున్నామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెదవేలు మండలం పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరగడంతో చెట్టు కింద వారపు సంతలో వ్యాపారం చేస్తున్న ఒడిశాకు చెందిన 2 మహిళలు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు.
1: ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎస్ మరి రాజా సాబ్ మూవీల నుంచి షహనా షహనా అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ వినాం రాజాసాబ్ మూవీలో నుంచి. మరి మనమున్నాం కృష్ణా తీరంలో వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైనది. 90 సంవత్సరాల ప్రయాణంలో ఆకాశవాణి కేవలం ఒక రేడియో పరిసరాలు మాత్రమే కాదు, భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం, సమాచారానికి ఒక ప్రతీకగా నిలిచిందన్నమాట. మరి భారతదేశంలో రేడియో ప్రసారాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినద్దాం. భరత మహాశైలకు విజ్ఞప్తి అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ. మరి భారతదేశంలో రేడియో ప్రసారాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయంటే 1930లో, 1930 ప్రారంభమయ్యాయి. మరి భారతదేశంలో అధికారికంగా ఆల్ ఇండియా రేడియో స్థాపింపబడిన సంవత్సరం ఏది తెలుసుకోవాలండి. సూపర్ హిట్ సాంగ్ వినేయాలి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో నుంచి మీ సలపిల్ల వచ్చేసింది. వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్ విన్నాము మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలో నుంచి. మరి భారతదేశంలో అధికారికంగా ఆల్ ఇండియా రేడియో స్థాపించబడిన సంవత్సరం 1936 సంవత్సరంలో. మరి ఆకాశవాణి అనే పేరుకు అర్థం ఏమిటి? ఆకాశవాణి అనే పేరుకు అర్థం ఏమిటి? ఈ సూపర్ హిట్ సాంగ్ అలా వైకుంఠపురం మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వినేసి వచ్చేసి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాము కృష్ణ తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ. ఆకాశవాణి అనే పేరుకు అర్థం ఏంటంటే ఆకాశం నుండి వచ్చే స్వరం అని. ఎస్, ఆకాశం నుండి వచ్చే స్వరాన్ని ఆకాశవాణి అని అంటారనమాట. మరి ఆకాశవాణి అనే పేరు అధికారికంగా ఏ సంవత్సరంలో పెట్టబడింది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. దండేల్ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ బుజ్జుతాలి అంటూ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసింది.

వీమి మూలి నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. 1957 ఇయర్లో ఆకాశవాణి అనే పేరు అధికారికంగా పెట్టబడిందనమాట. మరి మొదటిగా ఆల్ ఇండియా రేడియో ఏ పేరుతో ఉండేది తెలుసుకోవాలండి. సూపర్ హిట్ సాంగ్ వినేయాలి, సవారి మూవీ నుంచి వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్, మొదటిగా ఆల్ ఇండియా రేడియో ఏ పేరుతో ఉండేదంటే ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనమాట. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది కిలాడీ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభంలో నమోదైన భారీ లాభాలను చివరికి నిలుపులేకపోయాయి. కొనసాగుతున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, ఐటీ బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్ 356 పాయింట్ల లాభంతో 77,269.40 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 121.75 పాయింట్లు పెరిగి 24,119.30 వద్ద ముగిసింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలు కొనసాగుతున్న తరుణంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపారని చెప్పారు. సంత త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. రాష్ట ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో 3 ఏళ్ల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్తో విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

విజయవాడలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పట్టణ స్థానిక సంస్థలు రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేశాయి. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ నాటికి నెల రోజుల్లో 948.15 కోట్ల వసూళ్లలో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 22.91% వృద్ధిని నమోదు చేశాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: 90 ఏళ్ల
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. ఈ సమయంలో మీరు వింటారు తెలుగులో వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తూ ఉండగా అసోం, పుదుచ్చేరిలో అధికార పార్టీలు

అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్ లో ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా కాంగ్రెస్ కర్ణాటకలో ఒక స్థానాన్ని గెలుపొందింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ 2 స్థానాలు గెలుపొందింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 282 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 191 స్థానాల్లో ముందంజలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఐఎం 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తన బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై ఆధిక్యంలో ఉన్నారు. అయితే నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్ నవడా రేజీనగర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ వరుసగా 3వసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 74 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 59 స్థానాలు గెలుచుకోగా దాని మిత్రపక్షమైన అసోం గణపరిషత్ 5 స్థానాలు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 6 స్థానాలు సాధించాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. మిగిలిన 52 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 23 స్థానాల్లో ముందంజలో ఉండగా దాని మిత్రపక్షం ఏజీపీ 3 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రైజోర్ దళ్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ జాలుక్బారి నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్పై ఆధిక్యంలో ఉన్నారు. కేరళంలో 140 స్థానాలకు సంబంధించిన ఫలితాలు, ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్పై స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ 33 స్థానాలు గెలుచుకుని 30 స్థానాల్లో ముందంజలో ఉంది. దాని మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 8 స్థానాలు గెలుచుకుని 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార సిపిఐఎం 18 స్థానాలు గెలుచుకుని 8 స్థానాల్లో ముందంజలో ఉండగా దాని మిత్రపక్షం సిపిఐ 5 స్థానాలు గెలుచుకుని 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుని 1 స్థానంలో ముందంజలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి పినరై విజయన్ ధర్మడం నియోజకవర్గంలో 18,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ నేమోమ్ నియోజకవర్గంలో 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి రాష్ట విద్యాశాఖ మంత్రి, సీనియర్ సిపిఎం నాయకులు శివం కుడ్డిపై ముందంజలో కొనసాగుతున్నారు. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకుంది. అలాగే మహారాష్ట, కర్ణాటకలో ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కర్ణాటకలో 1 నియోజకవర్గాన్ని గెలుచుకోగా మహారాష్టలో బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో నియోజకవర్గంలో ముందంజలో ఉంది. త్రిపురలోని ధర్మనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జహర్ చక్రవర్తి, సిపిఐఎంకు చెందిన అమితాభ దత్తాను 18,290 ఓట్ల తేడాతో ఓడించారు. నాగాలాండ్లోని కొరిడాంగ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డావోచియర్ ఐయించెన్, స్వతంత్ర అభ్యర్థి తొషికాబాను 3,123 ఓట్ల తేడాతో ఓడించారు. గుజరాత్లోని ఉమ్రత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హర్షద్ భాయ్ గోవింద్ భాయ్ పరమార్ 30,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కర్ణాటకలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ హుల్లప్ప మేటి బాగల్కోట్ నియోజకవర్గంలో 22,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే
దేవ

0: నగరే దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు చెందిన సమర్థ్ శమనూర్ మల్లికార్జున్ 5000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్టలో సునేత్ర అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బరామతి నియోజకవర్గంలో 1,88,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. రాహురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావు కార్దిలే, ఎన్సీపీ అభ్యర్థి మోకాటే గోవింద్ ఖండూను 1,12,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్దరించబడిందని పేర్కొంది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటి వరకు సుమారు 11,100 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 22 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడైనట్టు సుజాత శర్మ వెల్లడించారు.
1: కమర్షియల్ ఎల్పీజీ మే 70% తక్ కి ఆపూర్తి కి జా రహీ హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కి సేల్ హుయీ హై ఔర్ ఆటో ఎల్పీజీ కి సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కి గయీ హై. 5 కిలో కే సిలిండర్ కి ఆపూర్తి భీ 100% ఇంక్రీజ్ కి జా చుకీ హై ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కే సిలిండర్స్ కి సేల్ హుయీ హై.
0: అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక వ్యవస్థలోని ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ విడుదల చేసిన ప్రకటనలో విదేశీ సాయుధ దళాలు, ప్రత్యేకంగా అమెరికా సైన్యం ఈ కీలక సముద్ర మార్గానికి దగ్గరగా వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. హార్మోజ్ జలసంధి భద్రత తమ నియంత్రణలో ఉందని, అక్కడ నౌకల రాకపోకలు తమ సైన్యంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా ప్రయాణం చేసే నౌకలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ పై తలపడుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన
1: గలగల కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
2: Yes, నాకు చాలా ఇష్టం.
1: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
2: Of course.
1: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా May 6th సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జీగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

ట్యూన్ చేసి వింటూ అని చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్లు ఏంటంటే, 90 సంవత్సరాల ఆకాశవాణిలో వ్యాస రచనా పోటీలు, మరి రచనా వ్యాసం పేరేంటి? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రచనా వ్యాసం పేరేంటి? ఆప్షన్ ఏ నా ప్రియనేస్తం ఆకాశవాణి, ఆప్షన్ బి నా ఆకాశవాణి, ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ వినేయండి. గీత గోవింద మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. మరి ఈరోజు క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. మరి రచనా వ్యాసం పేరేంటి? 90 ఇయర్స్ ఆకాశవాణిలో వ్యాస రచనా పోటీలు అనే ప్రమో వింటున్నారు కదా, మరి ఆ రచనా వ్యాసం పేరేంటి? ఆప్షన్ ఏ నా ప్రియ నేస్తం ఆకాశవాణి, ఆప్షన్ బి నా ఆకాశవాణి, ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి మెసేజ్ చేయమని చెప్పేశాను 8662488814కి. మరి నాకు ఎవరెవరు మెసేజెస్ పంపించేశారో చూద్దాం. ఎంతమందికి తెలుసుంటుందో. ఓకే, కడప వినయ్, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ నా ప్రియ ఆకాశవాణియా, ఆప్షన్ సి ఎంచుకున్నావా? ఓకే, ప్రియ నేస్తామని కూడా యాడ్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ అయ్యేదనుకుంటా. ఓకే, అనంతపురం నుంచి అనురాధ, నా ప్రియ నేస్తాం ఆకాశవాణి కరెక్ట్ ఆన్సర్. అనురాధ గారు హాయ్ గుడ్ ఈవినింగ్. ఎస్, ఆప్షన్ ఏ అంటున్నారు రాజు శ్రీవాస్తవ కోనాపూర్. ఏ బాధ లేకుండా ఆప్షన్ ఏనా బీనా అని చెప్పి పెట్టేస్తే సరిపోద్ది అనుకున్నారా? కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన, నా ప్రియ నేస్తం ఆకాశవాణి, సూపర్బ్, కరెక్ట్.

answer. శివి శ్రీనివాస్ రెడ్డి, ఎన్ తేజారెడ్డి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏఎన్బి, గోపాలకృష్ణ, ఎనమల కుదురు, విజయవాడ. నో, ఏఎన్బి బోత్ అయితే నేను ఎందుకు చెప్తాను, ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని. నా ప్రియనేస్తం ఆకాశవాణి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్హాపూర్, హాయ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఏ ఆప్షన్ పెట్టలేదు, మీ ఆప్షన్ పెట్టుకున్నారు. ఓకే, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. పేడన్న, జగనేంద్ర కాలనీ, అప్పలరాజు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అంటున్నారు కడప వినయ్, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. దస్కిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, గుడ్ ఈవినింగ్, హాయ్. ఆశ శ్రీనివాస్, బెంగళూరు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మరి ఈ వ్యాస రచన పోటీలు ఎప్పుడు నిర్వహించబడుతున్నాయి? ఎస్, ఎప్పుడు నిర్వహించబడుతున్నాయి ఈ వ్యాస రచన పోటీలు? ఆప్షన్ ఏ మే 6, ఆప్షన్ బి ఏప్రిల్ 6. ఆప్షన్ ఏ మే 6, ఆప్షన్ బి ఏప్రిల్ 6. 8662488814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎస్, లేట్గా పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్, మరి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించేసేయండి. ఎప్పుడు నిర్వహించబడుతుంది అనేది ఆప్షన్ ఏ మే 6, ఆప్షన్ బి ఏప్రిల్ 6. 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ జాతిరత్నాల మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ చిట్టి అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. మరి నేను అడిగిన క్వశ్చన్, వ్యాసరచన పోటీలు 90 ఇయర్స్ ఆకాశవాణిలో ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఎస్, ఆప్షన్ ఏ మే 6, ఆప్షన్ బి ఏప్రిల్ 6. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. చాలా మంది అయితే పంపించేశారు. ఎస్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, మే 6, 2026 బుధవారం అని చెప్పేసి. ఎస్, పైన జగనందరావు కాలనీ అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, కడప వినయ్ కరెక్ట్ ఆన్సర్, గోపాలకృష్ణ అమ్మల కుదురు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ పీడన కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంజయ గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, ఆశ శ్రీనివాస్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్, శ్రీనివాస్ రెడ్డి తేజారెడ్డి, కరెక్ట్ ఆన్సర్ రాజు గణేష్ శ్రీవాస్త కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల చీర్ల వంచన్ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. రాయలవరం నుంచి సిద్ధాంతి గోలీ ధర్మారావు పద్మావతి హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ కొల్హాపూర్ కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి నిష్కాన్ హన్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రాజేశ్వరి రామ్ చరణ్ హేమ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఎస్, అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిన్న లాజిక్ ఏం లేదు, ఏప్రిల్ 6 ఆల్రెడీ అయిపోయింది కదా ఆప్షన్ బిలో. ఎస్, మే 6 బుధవారం. ఎస్, ఈ బుధవారమే అన్నమాట. మరి ఎక్కడ నిర్వహించబడుతుంది? ఎస్, పేరేంటి ఒక క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఎప్పుడు నిర్వహించబడుతుంది, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కడ నిర్వహించబడుతుంది, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఆప్షన్ ఏ విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో, ఆప్షన్ బి విజయవాడలో. విజయవాడలోనా లేదంటే విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోనా? ఆప్షన్ ఏ విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో, ఆప్షన్ బి విజయవాడలో. ఎక్కడైనా ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది డిఆర్ కామ్రేడ్ మూవీ నుంచి, నేను ఎల్లి కళ్ళులోనా అంటూ వింటూ నాకు మెసేజ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి నేను అడిగిన థర్డ్ క్వశ్చన్, ఎక్కడ నిర్వహించబడుతుంది, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఆప్షన్ ఏ విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో, ఆప్షన్ బి విజయవాడలో ఎక్కడైనా. మరి మనకు ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అంటున్నారు. ఇంకా పేటీఎం నుండి కాగితాల బొమ్మ మాధవి, హాయ్ గుడ్ ఈవినింగ్, ఆకాశవాణి కేంద్రంలో కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు పెడన నుంచి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన కరెక్ట్ ఆన్సర్. గోపాలకృష్ణ ఎనమల కుదురు, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం అనురాధ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఐలవరం నుంచి గోల్డ్ ధర్మారావు పద్మావతి కరెక్ట్ ఆన్సర్. కడప శ్రీదేవి, శైలజ, వినయ్, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజ విజయవాడలో అంటూ మెసేజ్ చేశారు. ఎస్, విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ కొల్హాపూర్ నుంచి ఆప్షన్ ఏ విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు, శ్రీవాస్త, కోనాపూర్, ఓకే ఆప్షన్ ఏ అంటున్నారు. ఓకే ఫ్రమ్ శిరీష, చెన్నై, హాయ్ గుడ్ ఈవినింగ్, విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కరెక్ట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హాయ్ ఎలా ఉన్నారు, కరెక్ట్ ఆన్సర్ సార్. రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ కరెక్ట్గా చెప్పేశారు. భానుపురం ఆకాశవాణి కేంద్రంలో అంటూ సివి శ్రీనివాస్ రెడ్డి, తేజారెడ్డి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏజ్ లిమిట్, దీంట్లో ఏజ్ లిమిట్ కూడా ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ ఎంత? ఆప్షన్ ఏ 30 ఇయర్స్, ఆప్షన్ బి 60 ఇయర్స్. ఓకే, ఈ వ్యాస రచన పోటీలో పాల్గొనాలంటే ఏ ఏజ్ లిమిట్ ఉండాలి అంటే, ఆప్షన్ ఏ 30నా, ఆప్షన్ బి 60నా? 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, జెట్టి మూవీలో నుంచి దూరం కరిగిన అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మనసును మనసాయిలో క్వశ్చన్స్ అడుగుతున్నాను. సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పేసి, ఆప్షన్ ఏ 30 ఇయర్స్, ఆప్షన్ బి 60 ఇయర్స్. మరి మనకి మెసేజ్ పంపించేశారు 30 ఇయర్స్ ఆప్షన్ ఏ అంటూ దర్శగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఐలవరం నుంచి గోలి ధర్మారావు పద్మావతి 30 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం 30 ఇయర్స్ అంటున్నారు. వేటపాలెం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన కరెక్ట్ ఆన్సర్. కాగితాల ఉమా మాధవి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శిరీష ఫ్రమ్ చెన్నై కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ 18 to 30 అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేశ్వరి చరణ్ రామ్ చరణ్ హేమ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. గరీబ్

వాజ్ సైదా నర్సరావుపేట కరెక్ట్ ఆన్సర్. కడప వినయ్ రవిరెడ్డి మహేష్ మోషే కరెక్ట్ ఆన్సర్. బి గణేష్ రాజు శ్రీవాస్త కొనాపూర్ ఆప్షన్ బి అంటున్నారు 60 ఇయర్స్ అని చెప్పేసి అని. రాంగ్ ఆన్సర్ ఎస్. శ్రీనివాసరెడ్డి తేజారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ కొల్హాపూర్ కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఆదో నుంచి శశిరేఖ హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ముంబై నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. చీర్లవంచ వేముల పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్. ఎస్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పులిపాటి వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహబూబ్ నగర్ నుంచి. గుడ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వన్ డే ఆర్జే అవ్వాలంటే ఏం చేయాలి. ఈ క్వశ్చన్ వచ్చేసి వన్ డే ఆర్జే అవ్వాలంటే ఏం చేయాలి. ఆప్షన్ ఏ తెలుగు కవిత పంపించాలి, ఆప్షన్ బి తెలుగు పద్యం పంపించాలి. ఆప్షన్ ఏ తెలుగు కవిత, ఆప్షన్ బి తెలుగు పద్యం. ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసింది. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది ట్రిపుల్ ఆర్ మూవీలో నుంచి కొమ్మ ఉయ్యాలంటూ. వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు క్వశ్చన్స్ మామూలుగా లేవు అసలు. మరి 90 సంవత్సరాల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలి అంటే కనుక, వన్ డే ఆర్జే అవ్వాలంటే కనుక ఏం చేయాలని చెప్పేసి అడిగాను. వ్యాస రచన పోటీలు అవి వేరే. ఎస్, అవి ఎక్కడ? ఆకాశవాణి కేంద్రంలో మే 6న బుధవారం అక్కడ నిర్వహించబడతాయన్నమాట. బట్ వన్ డే ఆర్జే అవ్వాలంటే కనుక తెలుగు కవిత లేదా తెలుగు పద్యం, ఈ రెండింటిలో ఏం పంపించాలి? ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి అని అడిగాను. మరి మనకి ఎవరెవరు ఏమేమి మెసేజ్ పంపించేశారో ఒక్కసారి చూసేద్దాము. గుడ్ ఈవినింగ్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఈవినింగ్. ఎస్, మరి మనకి మెసేజ్ పంపించేశారు.

నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోదా, జానకి, రాజు, హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ 30 ఇయర్స్ అది అయిపోయింది కదా, అది క్వశ్చన్ ఇప్పుడు కొత్తది కదా. ఎస్, ఉమా మాధవి, ఆన్సర్ ఈజ్ తెలుగు కవిత పంపించాలి. కరెక్ట్ ఆన్సర్ సైదా నర్సరావుపేట, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కవిత పంపించాలి. అలివారం నుంచి సిద్ధాంతం కోహ్లీ, ధర్మారావు, పద్మావతి, తెలుగు కవిత కరెక్ట్ ఆన్సర్. కడప వినయ్, శ్రీదేవి, శైలజ, కావ్యం అని మార్చారా, ఆప్షన్ సి తీసుకున్నారా, తెలుగు కవిత. ఎస్, ఆశా శ్రీనివాస్, బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. అనురాధ, అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ రెడ్డి, తేజ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కౌశిక్ ఫ్రమ్ చెన్నై, కరెక్ట్ ఆన్సర్ తెలుగు కవిత, ఆప్షన్ ఏ. ఎస్, రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ తెలుగు కవిత. అప్పలరాజు, కవితలు కరెక్ట్ ఆన్సర్ కవిత. కేవీ రమణమూర్తి, శ్రీకాకుళం, తెలుగు కవిత కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్, కొల్హాపూర్, తెలుగు కవిత కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ, ప్రొద్దుటూరు, కడప. ఎస్ఏ రైటింగ్ అది వేరే. ఓకే, వ్యాసరచన పోటీలు అవి ఆఫీస్లో ఆకాశవాణి కేంద్రంలో జరుగుతాయి. ఇది వచ్చేసి వన్ డే ఆర్జే అవ్వాలంటే కనుక తెలుగు కవిత పంపించాల్సి ఉంటుందన్నమాట. ఆప్షన్ ఏ తాడేపల్లి రాంబాబు నాన్గెడ్డ, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ గణేష్ రాజు శ్రీవాస్తవ కొన్హాపూర్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏ కవిత ఫనీ సత్యశ్రీ తెనాలి కరెక్ట్ ఆన్సర్.

వేముల పరశురాములు పద్మ తెలుగు కవిత, కరెక్ట్ ఆన్సర్ స్వరూప ఉమా, కవిత సృజన నిఖిత కడప నుంచి తెలుగు కవిత అంటూ కరెక్ట్ ఆన్సర్. ఎస్, అందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి చివరికి అందరికోసం సూపర్ సాంగ్ అయితే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకో క్వశ్చన్ ఉంది, మరి అయితే నేనైతే సాంగ్ ప్లే చేయాలి కాబట్టి టైం లేదు కాబట్టి నేనైతే చెప్పేస్తున్నాను. వన్ డే ఆర్జీ అవ్వాలంటే కనుక తెలుగు కవిత పంపించాలి, May 6 బుధవారం సాయంత్రం 5 గంటల లోపు అనమాట. May 6 తేదీ 5 గంటల లోపు మీ ఐడి ప్రూఫ్తో అలాగే ఆకాశవాణి ఆ కేంద్రానికి మీరు మీ కవితను మీరు పంపిస్తే కనుక 1 డే ఆర్జే ఛాన్స్ కొట్టేస్తారు. మరి ఇవి ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు కాబట్టి అందరికోసం సూపర్ హిట్ సాంగ్ అయితే డెడికేట్ చేసేస్తున్నాను. ప్రేమ మూవీలో నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. రాష్టంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను ప్రపంచస్థాయి బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతో పాటు వాటికి ప్రపంచ మార్కెట్ కల్పించేందుకు అవసరమైన పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య భద్రత సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన మ్యాజిక్ డ్రైన్లు వినూత్న కార్యక్రమమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. ఇసుక రవాణా సమస్యలపై టిప్పర్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. నెల్లూరు నగరంలోని దస్తగిరి సాహెబ్ కాలనీలో సీసీ రోడ్లు

డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము ఉన్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ బుజ్జిగాడు మూవీల నుంచి సూడు సూడు అంటూ కంట్రీ మూవీల నుంచి వయస్సునామి అంటూ కింగ్ మూవీల నుంచి ఏ టు జెడ్ ఆంధ్ర మొత్తం అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అస్సాం పుదుచ్చేరిలో మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 293 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 188 స్థానాల్లో గెలుపొందగా మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 70 స్థానాల్లో గెలుపొంది, మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 148 స్థానాల మెజార్టీ మార్క్ దాటడంతో ఆ రాష్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ 2, సిపిఎం 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నందిగ్రామ్లో విజయం సాధించారు. సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈరోజు బీజేపీ చరిత్ర సృష్టించిందని, ఇది ప్రజలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజని పేర్కొన్నారు.

0: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో భాజపా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. పుదుచ్చేరిలో 2021లో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చామని, అందుకే విజయం సాధించామన్నారు. బీజేపీ అంటేనే అభివృద్ధి, సంక్షేమమని ప్రజలు నమ్ముతున్నారని నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है, भरोसे का दिन है. भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर. बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूँ. विभिन्न उपचुनावों के परिणाम भी अत्यंत उत्साहजनक रहे हैं.
0: అస్సాంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఈరోజు వెలువడిన ఆ రాష్ట ఎన్నికల ఫలితాల్లో మొత్తం 102 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఏఐయుడిఎఫ్ 2% స్థానాల్లో గెలిచింది. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి విదిషా నియోగపై విజయాన్ని సాధించి వరుసగా 6వ సారి జకుల్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. అయితే అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చలనచిత్ర నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన పార్టీ తమిళ వెట్రీ కజగం టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 233 స్థానాలకు గాను టీవీకే పార్టీ 103 స్థానాల్లో గెలుపొందగా మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార పార్టీ డీఎంకే 68 స్థానాలతో 2వ స్థానంలోనూ, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడిఎంకే 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం చెందారు. ఆశాంతం, ఉత్కంఠగా సాగిన పోరులో విఎస్ బాబు 8795 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక మరోవైపు పెరంబూరు నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపొందారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో భవిష్యత్కు సిద్ధంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్లు సొసైటీ ఆఫ్ ఇండియన్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా యుక్రెయిన్ సంఘర్షణలో కేవలం 3-4 సంవత్సరాల వ్యవధిలోనే యుద్ద స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుంచి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. అంతేకాకుండా నిత్య జీవితంలో భాగమైన వస్తువులు ప్రాణాంతక ఆయుధాలుగా మారుతున్నాయని, లెబనాన్, సిరియాలలో జరిగిన పేజర్ దాడులు ఆధునిక యుద్ద పద్దతులను పునఃసమీక్షించుకునేలా చేశాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
2: देश के की रक्षा क्षेत्र में यह टेक्नोलॉजिकल रिवोल्यूशन और भी ज्यादा दिख रहा है. यदि हम मॉडर्न वॉरफेयर की बात करें, आज जिस रूप में हमें यह दिख रहा है, इसके विकास की कहानी मूलतः इस बात की कहानी है कि किस तरह से टेक्नोलॉजी और इंजीनियरिंग का रक्षा क्षेत्र में एब्जॉर्प्शन हुआ है. इस एब्जॉर्प्शन ने हर कालखंड वॉरफेयर का चेहरा बदला. सेकेंड वर्ल्ड वॉर और उसके बाद के 50-60 वर्षों के दौर को यदि हम देखें, तो इसी काल में हमने बैटल फील्ड में बड़े प्लेटफॉर्म्स और भारी मशीनरी को మెయిన్ రోల్ మే దేఖా హై.
0: ఎల్పిజి పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య ఎల్పిజి సరఫరా దాదాపు 70% పునరుద్ధరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పిజి విక్రయించబడిందని చెప్పారు. 23 లక్షలకు పైగా 5 కిలోల సిలిండర్

0: లు అమ్ముడయ్యాయని ఆమె వెల్లడిస్తూ,
1: కమర్షియల్ ఎల్పీజీ మే 70% తక్ ఆపూర్తి కీ జా రహీ హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కీ సేల్ హుయీ హై, ఔర్ ఆటో ఎల్పీజీ కీ సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కీ గయీ హై. 5 కిలో కే సిలిండర్ కీ ఆపూర్తి భీ 100% ఇంక్రీజ్ కీ జా చుకీ హై, ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కిలో కే సిలిండర్స్ కీ సేల్ హుయీ హై.
0: అదేవిధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్ ప్రాంతపు అదనపు కార్యదర్శి అసీం ఆర్ మహాజన్ మాట్లాడుతూ, గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ సమాజం భద్రతపైనే తమ ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నాయని, ఆ ప్రయత్నాలను సమన్వయం చేసుకోవటానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అక్కడి భారతీయ పౌరుల సంక్షేమానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి తమ మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తోందన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో 18 స్థానాల్లో గెలుపొంది మెజార్టీని దక్కించుకుంది. దీంతో వరుసగా రెండవసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ డీఎంకే కూటమి 9 స్థానాలతో రెండవ స్థానానికి పరిమితమయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టు 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈరోజు ప్రారంభించింది. కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల సమన్వయంతో ఈ నెల 10వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్తో అధికార నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 31 సీట్లతో రెండవ స్థానానికి పరిమితమైంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అస్సాం పుదుచ్చేరిలో మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: RTFM 101.3. గలగల కృష్ణా నదిలో సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1 డే ఆర్జీ అవుతారా?
1: ఆఫ్ కోర్స్.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జీగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన

బట్టి నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయో డ్యూయో అంటూ సూపర్ కూల్ డ్యూయో సాంగ్స్ వింటూ. బద్రి మూవీల నుంచి వేవేల మైనల గానం అంటూ వస్తుంది సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరివాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గ్రాడ్యుయేట్ అంటే సూపర్ కూల్ జెట్ సాంగ్ సో వింటూ. యువరాజ్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నువ్వే కావాలి మూవీలో నుంచి ఎక్కడ ఉన్నా అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: స్టూడియోల సమయం 9 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course. ఎప్పుడు, ఎక్కడ?
0: 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1J RJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది. తొంభై ఏళ్ల ఆకాశవాణి

పోటీ నిర్వహించబడుతుంది. నీ కళాన్ని కదిలించి నీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. ముఠామోస్త్రీ చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాము. ఎస్పి బాలు చిత్ర పాడిన గీతాన్ని విని ఆనందించారు కదా. మరిప్పుడు వస్తున్న ఈ గీతం ప్రియురాలికి తన ప్రేమ విషయం చెప్తే ఎక్కడ కాదంటుందో అని తనలో తానే మదన పడుతూ క్షణం ఒక యుగంలా గడుపుతున్న ఈ ప్రేమికుడి పాటేమిటో మీరు వినేయండి. తొలి ప్రేమ చిత్రం నుంచి సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు పాడగా దేవా సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ, రాసలీల వేళ అంటూ ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్పి బాలు ఎస్ జానకి పాడగా వెనెలకంటి రచనలో నుంచి జాళ్ళు వారిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న ఈ గీతం, నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని అంటూ సాగే వీరి సరాగమేమిటో మీరు వినేయాలంటే అంతం చిత్రం నుంచి శ్రీవెనెల రచనలో ఎస్పి బాలు పాడగా హర్బి బర్మన్ సంగీతం అందించగా జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. అభినందన చిత్రంలో నుంచి అదే నీవు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా, ఆత్రేయ రచనలో నుంచి జాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. చుట్టూ అరణ్యం, చిమ్మ చీకటి, చల్లని వెన్నెల, వెచ్చని మాటలతో చలి కాచుకుంటూ మరోవైపు

ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు అని మనసుతో మాట్లాడుకుంటూ ఉన్న ఈ ప్రేమికుల పాటను మీరు వినేయాలంటే క్షణక్షణం చిత్రం నుంచి బాలు చిత్ర పాడిన సిరివెన్నెల రచనలో ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

101.2 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. పెదరేడు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా భువన్ చంద్ర రచనలు చాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ కన్యాకుమారికి భద్రాచలం కొండ మీద ఉన్న సీతమ్మవారి అండాదండ కావాలంట. మరి ఎందుకో ఈ కొండవీటి దొంగకే తెలుసు. అదేంటో మీకు తెలియాలంటే గాంగ్లియాడో చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన భువన్ చంద్ర రచనలో బప్పిలహరి సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరగాలు వింటూ. చుక్కల్లేతో చావే అంటూ కేజే యేసుదాస్ పాడిన నిరీక్షణ చిత్రం నుంచి గీతాను విని ఆనందించారు కదా. అందమైన ఈ ప్రేయసి అందాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్న ఈ ప్రేమికుడు తన చెంత చేరి ఆలనా పాలనా చేస్తూ ఆ అందాన్ని అందుకోవడానికి శతవిధాలు ప్రయత్నిస్తున్న ఆ ప్రియుడి ప్రయత్నం ఫలించిందో లేదో తెలియాలంటే ఈ సాంగ్ వినాలి. గోవింద గోవింద చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా సిరివెన్నెల రచనలో కోటి సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభగై అండ్ జై హింద్ అండ్ షాలం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశోక్.

కార్యక్రమంలో చివరిగా జయతి జయతి ఖమ్మాస్ రాగం ఏకతిస్ర నడతాళం మయూరం విశ్వనాథ శాస్త్రి గారి రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి వయలిన్ వాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ ఎల్ రామ్మోహన్ రావు.